ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 18వ రోజు ఆదివారం, నిలయంల సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. ఈ ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 9:35 చిత్రసీమ, 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు ఫాస్టర్ జాష్వా గారు. 6:15 భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే ఈనాటి కార్యక్రమంలో పంటల్లో మిశ్రమ కలుపు మందులు ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి పద్మజ గారు అందించే వివరాలు. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్. గాయకులు శ్రీ అంగడి శివ.

ఇక మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో జిజ్ఞాస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న కథ రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం ఆలపించిన బోనాలు పాటలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 జాతీయ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 రవివాసరి అఖిల భారతి సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్న కథ నాటకం వింటారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3:00. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో జిజ్ఞాస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబం.

0: ఎలా ఈ విశ్వాసం పనిచేస్తుంది, ఈ విశ్వాసం అంటే అర్థమేంటో ఇక్కడ రాయబడింది. వాక్యంలో ఆదికాండం 22:8 రాయబడింది. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి దేవుడు ఆశీర్వదించి ఒక సంతానాన్ని ఇస్తాడు. ఆ కొడుకు పేరు ఇస్సాకు. దేవుడు కొంతకాలం తర్వాత అతన్ని పరీక్షించడానికి ఆ కొడుకును బలర్పించమని దేవుడు చెప్తాడు. ఆ సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అతడు లేచి ప్రయాణమై 3 దినాలు దేవుడు అర్పించమన్న స్థలానికి వెళ్తాడు. ఆ వెళ్తూ ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన పని వాళ్ళని అక్కడ ఉంచి వారితో చెప్తాడు ఆయన, మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తామని చెప్తాడు ఆయన. అంటే అబ్రహాము దేవుడు అడిగినప్పుడు ఆయన బలర్పిస్తానికి వెళ్ళిండు, కొడుకు తిరిగి వస్తాడని, తిరిగి మరలా తీసుకొని వస్తాడని. అతడేమి దేవుడు పంపిస్తాను చెప్పలే, కానీ అతడు మాత్రం ఒకటి నమ్మిండు, ఏంటంటే దేవుడు మరలా నన్ను తిరిగి పంపిస్తాడు, నా కుమారునే తీసుకొని వస్తాను పని వాళ్ళకి చెప్పిండు. అంటే విశ్వాసం ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతుంది, విశ్వాసం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంది, విశ్వాసం ఎప్పుడు కూడా జరుగుతుందనే మాట్లాడుతుంది, కానీ విశ్వాసం ఎప్పుడు జరగదని మాట్లాడుతుంది. అందుకే అబ్రహాము దేవుని మీద ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి ఆయన ఏం చేసిండంటే, నా కొడుకుని దేవునికి మొక్కుతా బలర్పిస్తా మరలా తిరిగి వస్తాను ఆయన చెప్పిండు. చెప్పి పని వాళ్ళని కింద ఉంచి ఆయన మొరియా అనే పర్వతం మీదకి వెళ్ళి ఆ దేవునికి బలర్పిస్తానికి బలిపీఠాన్ని, కట్టెలను అన్ని సిద్ధపరిచి ఆ బలర్పిస్తానికి అంతా సిద్ధపరుస్తూ ఉండు. ఆ సమయంలో తన కుమారుడైన ఇస్సాకు అడిగిండు, నానా అంత సిద్ధపరుస్తున్నావు, మరి గొర్రెపిల్ల ఏది నానా అని అడిగిండు. అప్పుడు ఆదికాండం 22:8 అబ్రహాము చెప్తాడు, యెహోవాయే చూసుకుంటాడని చెప్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో ద గాడ్ విల్ ప్రొవైడ్ అని రాసి ఉంటుంది. అంటే అబ్రహాముకు ఆ క్షణములోనే తన కొడుకును బలర్పించే ఆ సమయంలోనే దేవుడు చూసుకుంటాడనే మాటను చెప్పిండు ఆయన. ప్రస్తుతం ప్రజెంట్ దేవుని మీద నమ్మకం, ఇప్పుడే దేవుడు నాకు నా కుమారునికి బదులు గొర్రెపిల్లని అర్పించడానికి ఇవ్వాలి, అప్పటికే ఆ విశ్వాసం ఆ సమయానికే ఆయన ప్రభువుని నమ్మిండు. ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే దేవుడే చూసుకుంటాడని అబ్రహాం చెప్పిండో, తన కుమారుణ్ణి బలర్పించడానికి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తినప్పుడు దేవదూత వచ్చి ఒక మాట చెప్తాడు, అబ్రహామా నువ్వు నాకు భయపడుతున్నావని అర్థమైంది, కాబట్టి నీ కుమారుణ్ణి బలర్పించొద్దు, నువ్వు వెనుకకు తిరిగి చూస్తే ఒక గొర్రెపిల్ల కనపడుతుందని చెప్పినప్పుడు అబ్రహాము వెనుకకు తిరిగి చూసినప్పుడు గొర్రెపిల్ల కనపడింది. అక్కడ ఇంతకుముందు అదే స్థలాన్ని ఆ బలిపీఠాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు అబ్రహాము చూసిండు, కానీ అప్పుడు కనబడలే. కానీ ఇప్పుడు దేవుడు విశ్వాసించిన తర్వాత, దేవుడు చూసుకుంటాడని చెప్పిన తర్వాత అది వెనుకకు తిరగగానే అబ్రహాము కనబడింది. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ క్షణం కొరకు దేవుడు ఈరోజు అద్భుతం చేయగలడు ఆయన. కాబట్టి ప్రియ శ్రోతలారా, దేవుణ్ణి మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి. ఆ దేవుడు తప్పకుండా మనకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తాడు. విశ్వాసం మనల్ని ఈరోజు బ్రతికించగలదు, ఈ విశ్వాసం మన జీవితాన్ని ఈరోజు గొప్ప కార్యం జరిగించగలదు. దేవుడి మాటలు దీవించునుగాక.
1: మీరు ఇంతవరకు పాస్టర్ జాష్వా గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 6:15. భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు.

0: భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో పంటల్లో మిశ్రమ కలుపు మందుల ఉపయోగాలు గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి పద్మజ గారు అందించే వివరాలు.
1: ఇప్పుడు మనం మిశ్రమ కలుపు మందులు మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వరి, ప్రత్తి, అలాగే కంది మరియు పెసర ఇలాంటి పంటలలో రకరకాల కలుపు మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వెడల్పాకు కలుపు మొక్కలు, అలాగే తుంగజాతి కలుపు మొక్కలు, గడ్డిజాతి కలుపు మొక్కలు ఇలాంటివి కలిసే ఉంటూ ఉంటాయి. ఈ తుంగజాతి కానీ గడ్డిజాతి కానీ ఏకదళ కలుపు మొక్కలు, అలాగే ఈ వెడల్పాకు కలుపు మొక్కలేమో ద్విదళ జాతికి చెందినవి.

అయితే సాధారణంగా రైతులు ఈ కలుపు మొక్కల్ని నిర్మూలించడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా అంతరకృషి చేయడం కానీ, లేకపోతే కూలీలతో తీయించడం కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలుపు మందులు వాడడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ కలుపు మందుల్లో చాలా రకాలు ఉంటాయి. ఈ కలుపు మందుల్లో ఒకే రకమైన కలుపు మందు లేదా ఒక కలుపు మందు కనుక మనము వాడితే ఈ అన్ని రకాలైన కలుపు మొక్కలు అనేవి నశించడం అనేది జరగదు. ఉదాహరణ మనము ప్రత్తిలో తీసుకుంటే కనుక, ఇప్పుడు మనకి రకరకాల కలుపు మొక్కలు అంటే ఇందులో ఏంటంటే ఎన్నాద్రి, వయ్యారిభామ, అక్షంతల మొక్క, నానబాలు ఇలాంటివి, వెడల్పాకు కలుపు మొక్కలు, లేకపోతే తుంగజాతి కలుపు మొక్కలు, నక్షత్ర గడ్డి, కరిగడ్డి, ఉప్పు గడ్డి, ఇలా రకరకాల కలుపు మొక్కలు అనేవి కలిసే పత్తితో పోటీపడి పెరుగుతూ ఉంటాయి. ఈ కలుపు మొక్కల మీద మనం పిచికారీ చేయడానికి, మనకి వెడల్పాకు కలుపు నివారించడానికి పైరుథియోబాక్ సోడియం అనే కలుపు మందు లభ్యమవుతుంది. ఈ పైరుథియోబాక్ సోడియంని మనము ఎకరాకి 250 మిల్లీలీటర్ల చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలన్నీ చనిపోతాయి, కానీ గడ్డిజాతి కలుపు మాత్రం చనిపోదు. ఈ గడ్డిజాతి కలుపును మళ్ళీ నివారించుకోవడానికి మళ్ళీ ఇంకొక కలుపు మందు, క్విజాలోఫాపిథైల్ అనే కలుపు మందు ఎకరాకి 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అదే అంటే రెండు సార్లు మనము రెండు రకాల కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. అలా కాకుండా అన్ని రకాల కలుపు మొక్కలు ఒకటేసారి చనిపోవాలి అని అంటే గనక, మనము ఈ పైరుథియోబాక్ సోడియంని అలాగే క్విజాలోఫాపిథైల్ అనే కలుపు మందుని, ఈ రెండింటినీ గనక విడివిడిగా మార్కెట్లో కొని మనకి ఒక బకెట్లో కలుపుకుని ఒక్కొక్క ట్యాంకుకి ఇంత క్వాంటిటీ, అంటే ఎకరానికి 250 మిల్లీలీటర్ల పైరుథియోబాక్ సోడియము, 400 మిల్లీలీటర్ల క్విజాలోఫాపిథైల్ ఒక బకెట్లో వేసి మనము ఎన్ని ట్యాంకులకైతే స్ప్రే చేద్దాం అనుకున్నామో అన్ని మగ్గులు నీళ్లు వేసి ఒక్కొక్క ట్యాంక్కి ఒక మగ్గు ఈ యొక్క స్ప్రే ఫ్లూయిడ్ వేసుకుని పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు అనేవి చనిపోతాయి అన్నమాట. అయితే ఇదేంటంటే కొద్దిగా రైతుకి రిస్క్తో కూడిన పని, ఎక్కువ మనము ఖర్చు కూడా అవుతుంది, అలాగే ఎక్కువ మందు కూడా మనకి అంటే కలుపు మందులు కూడా వాడడం జరుగుతుంది. సో ఈ సమస్య రాకుండా ఉండాలని ఈ మధ్యకాలంలో చాలా వరకు మనకి మార్కెట్లో మిశ్రమ కలుపు మందులు, అంటే రెడీగా మిశ్రమం కలిపి ఉన్న కలుపు మందులు దొరుకుతున్నాయి. ఈ ఉదాహరణే మనం తీసుకుంటే కనుక పైరుథియోబాక్ కలుపు మందుకు క్విజాలోఫాప్ కలుపు మందు కలిపిన మిశ్రమము దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 450 నుంచి 500 మిల్లీలీటర్లే సరిపోతుంది. మనకి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అనమాట. రైతు మనకి విడిగా కొనుక్కుని తెచ్చుకుని కలుపుకుని వాడుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకుని కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల కలుపు మొక్కలో మనకి నిరోధకత కూడా ఏర్పడకుండా ఉంటుందన్నమాట. అందువలన ప్రస్తుతము ఈ కలుపు మందులలో ఈ మిశ్రమ కలుపు మందులే ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. వీటిలో ఏంటంటే కలుపు మొలిచే ముందు వాడే కలుపు మందులు ఉన్నాయి, అలాగే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోదగినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే వరి పంటలు అయితే ప్రిట్లాక్లోరు 500 నుంచి 600 మిల్లీలీటర్లు వాడుకోవాలి నాటే పద్ధతిలో అయితే. మనకి అలా కాకుండా ఈ ప్రస్తుతము రైతులు ఎక్కువగా నాటే పద్ధతిని కాకుండా దమ్ము చేసిన పొలంలో డైరెక్ట్గా వెదజల్లే పద్ధతి కానీ లేకపోతే డ్రమ్తో విత్తే పద్ధతి కానీ అవలంబిస్తున్నారు కాబట్టి ఇందులో కూడా మనం బ్రిట్లాక్లోరు వాడుకోవచ్చు. అవి ఎకరాకి 600 నుంచి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలా కాకుండా పైరజో సల్ఫరానిథైల్ అనే కలుపు మందు కూడా ఎకరానికి 80 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. ఈ మిశ్రమ కలుపు మందు అంటే ప్రిట్లాక్లోర్తో పాటు పైరజో సల్ఫిరానిథైలు రెడీగా మిశ్రమ కలుపు మందు కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది ఎకరా 4 కిలోల చొప్పున గుళికల రూపంలో దొరుకుతుంది అన్నమాట. అంటే మనకి నాటిన తర్వాత స్ప్రే చేసుకోవడం అనేది కష్టంగా ఉండే పని కాబట్టి ఈ 4 కిలోల గుళికలను తీసుకొచ్చి ఎకరాకి 20 కిలోల ఇసుకలో కలుపుకుని మనకి నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల గనక మడిలో నీళ్లు బయటకు తీసి పల్చగా నీళ్లుండే మాత్రమే ఉంచి ఇది చల్లుకుని 1-2 రోజులు నీటిని లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపల రాకుండా చేసుకుంటే గనక కలుపు మొక్కలు అనేవి పుట్టక ముందే చనిపోతాయి అన్నమాట. అంటే కలుపు మొక్కల గింజలు అవి మొలకెత్తేటప్పుడే ఈ కలుపు మందు పనిచేసి మొలకెత్తకుండా చేస్తుంది. అదే మనకి దమ్ము చేసిన పొలంలో డైరెక్ట్గా విత్తుకునే పద్ధతులు అయితే ఇదే మిశ్రమం అంటే ప్రిట్లాక్లోరు అలాగే పైరజో సల్ఫరానిథైల్ అనే కలుపు మందుల మిశ్రమము మనకి పొడి మందు రూపంలో 800 గ్రాములు

0: చొప్పున తీసుకుని అలాగే 20 కిలోల ఇసుకలో కలుపుకొని ఇది కూడా మనము విత్తిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల కనుక మనము పొలమంతా సమంగా వెదజల్లుకుంటే ఈ కలుపు మొక్కలు అనేవి మొలవకుండానే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి నాటిన తర్వాత, వరి నాటిన తర్వాత కానీ లేకపోతే డ్రమ్ము పద్ధతిలో కానీ వెదజల్లిన పద్ధతిలో కానీ విత్తుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు కూడా వాడుకోవడానికి మనకి మిశ్రమ కలుపు మందులు లభ్యమవుతున్నాయి. అవేంటంటే మెట్సల్ఫిరాన్ మిథైల్, క్లోరిమిరాన్ నిథైలు ఎకరానికి 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఈ రెండు కలుపు మందుల మిశ్రమానికి మళ్ళీ మనకి బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందు కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. అంటే 3 కలుపు మందుల మిశ్రమం కూడా మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంది. ఇది మనకి ఎకరాకి 40 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ఎక్కువ గడ్డి జాతి కనుక ఎక్కువగా ఉండే పొలాలలో అయితే కనుక మనకి సహాలఫా బ్యూటైలు పెనాక్సిలమ్ మిశ్రమ కలుపు మందు ఎకరానికి 800 మిల్లీలీటర్లు, లేదా ట్రయాఫోమోన్ ఇథాక్సిసల్ఫిరాన్ ఎకరానికి 90 గ్రాములు, లేదా ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్ అనే కలుపు మందుతో సహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు అయితే, లేదా పెనాక్సిలమ్ అనే మిశ్రమ కలుపు మందు కూడా దొరుకుతుందన్నమాట. ఈ పెనాక్సిలమ్ అనే మిశ్రమ కలుపు మందు వాడుకోవడానికి ఏంటంటే ఆ యొక్క భూమిలో మనకి ఎక్కువగా తుంగ గనక సమస్యగా ఉంటే గనక ఈ ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్ పెనాక్సిలమ్ కలుపుకుని వాడుకోవాలి, లేదా గడ్డి జాతి ఎక్కువగా గనక సమస్యగా ఉంటే గనక ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్తో పాటు సహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు మిశ్రమాన్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏ మిశ్రమం ఎంచుకున్నా కూడా మనకి దగ్గర 450 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం వరిలో ఈ మిశ్రమ కలుపు మందులు వాడుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో పత్తి పంటలో కూడా మంచి మిశ్రమ కలుపు మందులు వచ్చినాయి. అందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పైరుథియోబాక్ సోడియంతో పాటు క్విజలఫాప్ అనే కలుపు మందు, ఇది ఎకరాకి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున తీసుకొని మనకి కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకులు దశలో ఉన్నప్పుడు గనక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు గనక చనిపోతాయి అన్నమాట. అలాగే విత్తుకునే ముందు అయితే గనక మనకి పత్తిలో పెండిమిథాలిన్తో పాటు పైరుథియోబాక్ సోడియం మిశ్రమ కలుపు మందు లభ్యమవుతా ఉంది. ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున, అంటే ఎకరానికి 1 లీటరు సరిపోతుంది. ఇది విత్తుకున్న తర్వాత 2 రోజుల లోపల తడి నేలపై పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు అనేవి మొలవకుండానే నిర్మూలించబడతాయి. అలాగే వేరుశనగలో కూడా చాలా కలుపు మందులు ఉన్నాయి. అలాగే అంటే లైక్ అపరాలలో కూడా మనము విత్తుకున్న వెంటనే పెండిమితాలిన్తో పాటు ఇమాజ్తాపైర్ అనే కలుపు మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. అలాగే ప్రొపాక్ విజాఫాప్తో పాటు ఇమాజ్తాపైర్ అనే మిశ్రమ కలుపు మందును కూడా ఎకరాకి 800 మిల్లీలీటర్ చొప్పున వాడుకోవచ్చు. లేదా కంది కానీ లేకపోతే వేరుశనగ కానీ లేదా మనకి సోయాబీన్లో అయితే ఇమాజ్తాపైర్తో పాటు ఇమాజామాక్స్ అనే కలుపు మందు ఎకరానికి 40 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పంటల్లో మిశ్రమ కలుపు మందు ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి పద్మజ గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.

0: అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్ నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందేమాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయ

పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విషప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు

0: పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీవర్క్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః ఐఐటి దిల్లీ ఇతి భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య విద్యార్థినః సమాకారితాః యత్తే స్వనిర్ణయేషు రాష్ట్రహితం సర్వోపరి స్థాపయంతు. ఐఐటి దిల్లీ ఇత్యస్య 75వ దీక్షాంత సమారోహం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ ప్రత్యేకం సంతతిః తాత్కాలికం విశిష్టం సమాహ్వానం సమ్ముఖీకరోతి, స్వస్య రాష్ట్రీయ దాయిత్వం చ నిర్వహతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ దేశే నూతనానాం క్షేత్రాణాం వికాసేన యువభ్యః నూతనాః అవసరాః సృజ్యంతే. సెమీకండక్టర్, అంతరిక్ష డ్రోన్ ఇత్యాదీనాం క్షేత్రాణాం ఉదాహరణాన్ని ఉద్ధృత్య సహ అవదత్ యద్ భారతం సర్వేషు క్షేత్రేషు ఆత్మనిర్భరతా ప్రాప్తయే కార్యం కుర్వనస్తి. శ్రీమోదీ అవదత్ యత్ ఆత్మనిర్భరతాయాః అయముపక్రమః వికసిత భారతస్య నిర్మాణార్థం దృఢాధారస్య కార్యం కరిష్యతి. అర్ధచాలక క్షేత్రం

0: अपि उदाहरणम् अस्ति. अत्रावसरे प्रधानमन्त्रिणा आईआईटी दिल्ली इत्यत्र परमप्रज्ञा इति उच्चदक्षतायुक्तस्य सङ्गणसौविध्यस्य उद्घाटनमपि कृतम्. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः अमेरिकादेशस्य उपराष्ट्रपतिना जेडी वेन्स इत्यनेन सह दूरभाषमाध्यमेन वार्ता कृता. एकस्मिन् सामाजिकान्तर्जालीये लेखे श्रीमोदी अवदत् यत् तौ प्रमुखेषु क्षेत्रेषु भारत अमेरिका समग्र वैश्विक सामरिक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् उपायेषु चर्चितवन्तौ. उभौ उच्चस्तरीय कार्येषु निरन्तरगतिं दृष्टवन्तौ, अपि च व्यापारस्य रक्षायाः महत्त्वपूर्ण उदयोन्मुखप्रौद्योगिकीनाम्, ऊर्जासुरक्षायाः महत्त्वपूर्ण खनिजानां च क्षेत्रेषु सहकारम् इतोपि सुदृढं कर्तुं प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तौ. उभौ नेतारौ परस्परहितस्य क्षेत्रीयस्य वैश्विकस्य च विकासविषये अपि विचाराणाम् आदानप्रदानं कृतवन्तौ. हरघर तिरङ्गा इत्यभियानम् अद्य आरभ्य अस्मिन् मासे 17 दिनाङ्कपर्यन्तं च प्रचलिष्यति. राष्ट्रध्वजारोहणार्थं नागरिकान् प्रोत्साहयितुं देशभक्तिं, राष्ट्र ऐक्यं, भारतस्य सांस्कृतिकपरम्परां च आचरितुं कार्यक्रमेषु भागग्रहीतुं च अस्य उपक्रमस्य उद्देश्यः अस्ति. 2020-तमे वर्षे आजादी का अमृत महोत्सवस्य अंशरूपेण आरब्धम् एतत् अभियानं ततः परं देशस्य बृहत्तमेषु जनसहभागित्व आन्दोलनेषु अन्यतमम् अभवत्. वर्षानुवर्षेषु एतत् यथार्थ जनान्दोलनत्वेन परिवर्तितम्, यत् भारतस्य एकतायाः, सम्मानस्य, सामूहिक राष्ट्रिय अस्मितायाः च प्रतीकरूपेण त्रिवर्णध्वजम् आचरितुं प्रदेशेषु, समुदायेषु च नागरिकान् प्रेरयति. अस्य वर्षस्य अभियानस्य विशिष्टं महत्त्वं वर्तते यत् एतत् भारतस्य राष्ट्रियगीतस्य वन्दे मातरम् इत्यस्य 150वर्षस्य वार्षिकोत्सवस्य संयोगेन भवति, यत् राष्ट्रध्वजं, राष्ट्रगीतं च देशभक्तिविशेषस्य उत्सवे सङ्गृह्यति. उत्सवस्यांशरूपेण सम्पूर्णे देशे वन्दे मातरम् इत्यस्य सामूहिकगायनस्य आयोजनं भविष्यति. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य श्रीविजयपुरं नगरस्य फ्लैग पॉइंट इत्यत्र हरघर तिरंगा अभियाने भागं स्वीकृत्य राष्ट्रध्वजम् उत्तोलयिष्यति. उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्रीविजयपुरं नगरे सम्प्राप्तवान्. केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు శ్రీ బి రమేష్.
2: ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఏబిడిఎం డైరెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వర్క్షాప్ లో ఆమె మాట్లాడారు. ప్రతి పౌరుడికి ఏబిహెచ్ఏ హెల్త్ ఐడి కల్పించి దేశంలో ఎక్కడైనా వైద్య చరిత్రను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను ముమ్మరం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థా నారాయణపురం మండలాల్లో రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, ఫామ్ పాండ్ల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలని, ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా నియమించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 180 మంది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, జువెనైల్ జస్టిస్ చట్టంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో అర్హులైన ఒక ఓటర్ కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

0: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు ఎంలో నిర్వహించిన బిఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారులపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు లేకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రవంతి అన్నారు. జిల్లాలోని మోటకొండూరులో ఆయిల్ పామ్ తోటను సందర్శించిన ఆమె రైతులకు అవగాహన కల్పించారు. రోగులకు అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండకూడదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీజీహెచ్ ను మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, అటెండెంట్లకు షెడ్ క్యాజువాలిటీలో అదనపు బెడ్లు, మార్చురీ విస్తరణతో పాటు అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను భర్తీ చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో కేజీబీవీలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ తో పాటు ఇతర సౌకర్యాలను ప్రారంభించిన ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 నెలల్లో 3,600 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 358.18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి పనులకు ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్ డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.
1: మీరు ఇంతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు బి రమేష్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం.

0: ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తరువాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్యుసిఎఫ్డిలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార్ కర్నే కే లియే ఛోటే ఛోటే లోగో కీ కోఆపరేటివ్ బనాకర్ छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటునందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం

0: భావనగర్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా లేకిన్ ఆజ్ పహలీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ షురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూ చీప్ సే లేకర్ కే షిప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆపీ కే హాథో సే బనేగా.
0: చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సమయం 7:20. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాటకు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట.

మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం

డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. చిత్రసీమ వినే ముందుగా ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలు పండుగ గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి ఆదివారము బోనాలను జరుపుకోవడం మన సాంప్రదాయం. ఆషాఢమాసంలో మొదటిగా గోల్కొండలో స్టార్ట్ అయిన బోనాలు చివరికి లస్కర్లో ముగుస్తాయి. ఈరోజు ప్రతి చోట, ప్రతి పల్లెలో, ఎక్కడెక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాలైనా సరే గ్రామదేవతలను పూజించటము, అమ్మవారికి నైవేద్యం సమర్పించటము ఆచారంగా వస్తుంది. ఈ చివరి ఆదివారం మరింత ఘనంగా, వైభవంగా ఈ బోనాలను జరుపుకుంటారు. ముఖ్యంగా మన జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటి బోనాలు. ఆషాఢమాసంలో మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఇలా తదితర గ్రామదేవతలను మహిళలు బోనాలను సమర్పించటం, నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు బోనంను. ఈరోజు మహిళలంతా బోనాలను వండుకొని తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి, డప్పులతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తిరిగి రావడం ఒక ముఖ్య పండుగ సాంప్రదాయం. అయితే అసలు ఈ బోనం అంటే ఏమిటి, ఎలా చేస్తారు, దీని గురించి తెలుసుకుందాం. బోనం అంటే భోజనం. భోజనం అనే పదానికి వికృతి రూపమే బోనం. ఈ బోనాన్ని అన్నము, పాలు, బెల్లం కలిపి మట్టి లేదా రాగి లేదా ఇత్తడి కుండలో వండుతారు. ఈ కుండను వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తలపై పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి గుడికి తీసుకువెళ్తారు. ఈరోజు పిల్లలు, మహిళలు ఎంతో ఆనందంగా, వైభవంగా జరుపుకుని ఈ బోనాల పండుగ ఈరోజు చివరి రోజు కాబట్టి మరింత వైభవంగా జరుపుకుంటారు. తర్వాతి రోజు రంగం అంటే ఇది ఒక భవిష్యవాణి గురించి చెప్పే కార్యక్రమం అన్నమాట. ఇందులో ఈ సంవత్సరం భవిష్యత్తులో వచ్చే వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి చెప్తారని మన ప్రజలు నమ్ముతూ ఉంటారు. అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా కూడా మనల్ని చల్లగా చూడమ్మా, మా కుటుంబాలను చల్లగా చూసి ఆయురారోగ్యాల్ని ఇవ్వమని ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ ఇలా అమ్మవారి పేర్లు వివిధ రూపాల్లో అమ్మవార్లను కొలుస్తారు ప్రజలు. అయితే ఈ మరింత సమాచారాన్ని మనం మళ్ళీ తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: అసలు బోనాలు ఈ ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. వర్షాకాలం వచ్చే ముందర ఆషాఢంలో మొదలయ్యి శ్రావణంలో భాద్రపదంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా, మచూచి వంటి వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. వానాకాలంలో వచ్చి ఈ అంటువ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమికీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఆషాఢమాసంలో బోనాల పండుగను జరుపుకుంటారు. అలాగే ఆషాఢం శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపులు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వానాకాలంలో మహిళలు అరికాళ్ళు చెడుతాయి. అలా కాకుండా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకోవడం వల్ల ఆ కాళ్ళు ఈ క్రిములు కీటకాల నుంచి రక్షించబడతాయి. ఈ కాళ్ళు ఇలా పుండ్లు పడుతూ ఉంటాయి కదా, దానికి మనకి తెలిసిన విషయమే పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అని. అసలు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధించి

అందం ఏంటంటే, బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటికి వేపాకులను కట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటిలో ప్రతి వీధి వీధికి వేపాకులు మండలు కట్టిస్తారు. కనుక ఆ వేపాకుల్లో ఉండే గుణం క్రిమికీటకాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడతారు. వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు మనకు రావు. ఇది బోనాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం. మరి బోనాల గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకొక పాట విందాం.

ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాలు మరొకసారి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో జిజ్ఞాస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ వింటారు. 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న కథ రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఈ నాటక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం ఆలపించు బోనాల పాటలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించిన వివరాలు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:15. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ కార్యక్రమాలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే. రాత్రి 10:00 to 11:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు మరొకసారి శ్రోతల సౌకర్యార్థం తెలియజేశాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలే.
3: ఆకాశవాణి సమయం 8:35 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రలే.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సర్వేపల్లి సోదరీమణులు శ్రేయ ఫణిరాజలక్ష్మి గార్ల గాత్ర యుగళం వింటారు. శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటం. ముందుగా వినండి సన్నుతాంగి శ్రీ చాముండేశ్వరి వసంతరాగంలో వర్ణం ఆదితాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి సోదరిమణులు శ్రేయ ఫణిరాజలక్ష్మిగార్ల గాత్రయుగళం వింటున్నారు. శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటంపై సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రక్కల నిలబడి కరహర ప్రియ రాగం, మిశ్రచాపుతాళం, త్రిపుడుతాళం, త్యాగరాజస్వామి కీర్తన

0: మీరింతవరకు శ్రేయ ఫణిరాజలక్ష్మి గార్ల గాత్రయుగళం విన్నారు. వీరు సర్వేపల్లి సోదరిమణులు, శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

శ్రోతలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలతో మన చిత్రసీమను స్టార్ట్ చేద్దాం. బోనాల పండుగ అత్యంత వైభవంగా ప్రజలంతా జరుపుకుంటున్నారు. మన జంట నగరాల్లో అత్యంత వైభవంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారు. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది. ప్రతి ఇంట, ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి వీధి, అన్ని చోట్ల ఈరోజు బోనాల సంబరమే. మరి ఒక పాట విందాం. కాలేజ్ ఈ చిత్రం కోసం ఈ బోనాల్ సాంగ్ ఇప్పుడు.

0: ఈ డప్పులు సప్పుళ్ళు వీలలు ఇవన్నీ మన వీధులు గుడులు నిండా ఈరోజు వినిపిస్తూనే ఉంటాయి, ఒక ఆకాశవాణిలోనే కాకుండా. మరి ఈ బోనాల చరిత్ర ఏంటి, దాని కథ ఏమిటో తెలుసుకుందాం ఈ వాణిజ్య ప్రకటన తర్వాత.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మరి నేడు బోనాలు అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు మన తెలంగాణ ప్రజలు. ఓం సరస్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభ్యస్తిహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. నమస్తస్తే నమస్తస్తే శక్తిరూపేణే యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణే నమస్తస్తే నమస్తస్తే నమో నమః అంటూ ఊరో వాడ దేవిని ఈరోజు ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే అసలు దీని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం కానీ దీని చరిత్ర కానీ ఈరోజు మనం తెలుసుకుందాం. మన తెలంగాణ పండుగల్లో బోనాల పండుగ అత్యంత ప్రధానమైనది, ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా భాగ్యనగర వాసులు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభోగంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వము బోనాల పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. అసలు ఈ బోనాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు ఎలా అనేది. బోనాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇంకా ఊర్లో ఉన్న ప్రతి గ్రామాల్లో కూడా లేదా ప్రతి కాలనీసు పట్టణాల్లో అన్ని చోట్ల కూడా ఈరోజు లాస్ట్గా ఆషాఢమాసం చివరి ఆదివారం కాబట్టి బోనాల పండుగను అత్యంత ఆనందంగా జరుపుకుంటున్నారు. బోనాల పండుగలో కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అసలు ఈ పండుగ ఎందుకు నిర్వహించాలి, ఏమిటి అనే ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: మరి ఈరోజు బోనాల గురించి తెలుసుకుంటున్నాం కదా, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు కూడా తెలుసుకుందాం. అసలు బోనం అంటే ఏంటి, దానిలో ఏముంటుంది, ఏ పదార్థం పెడతారు, అసలు ఎలా తీసుకెళ్తారు, దాని విషయాలు తెలుసుకుందాం. బోనం అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి పెట్టే భోజనం అని అర్థం. ఇది నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది సాంప్రదాయంగా మనకు వస్తుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు? ఒక మట్టి కుండలో లేదా రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో వండి దానికి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు చుట్టి దానికి రాసి తీసుకువెళ్తుంటారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని కూడా ఉంచుతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైనదంటే అంతే శుభ్రమైనది కూడా, అంతే పరిసరాల నుంచి, సూక్ష్మజీవుల నుంచి కాపాడుతూ ఉంటుంది కూడా. అది ఎలా అంటారా, వండిన బోనానికి సున్నము, పసుపు, వేపాకులు కట్టడం వల్ల అవి ఎటువంటి చెడు క్రిములు, కీటకాలు దాని చుట్టూ చేరవు. ఇలా వండిన సున్నము, పసుపుతో, వేపాకులతో ఇవన్నీ యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ సంబంధించినవే కాబట్టి ఇందులో ఎటువంటి క్రిమికీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఇంకా ఈ బోనం పైన ఇంత పవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనంపై దీపం ఎందుకు పెడతారు అంటే, ఒకవేళ మనం బోనం తీసుకెళ్లే, ఎత్తుకుని వెళ్లే దారిలో చీకటి ఉంటే కనుక అప్పుడు మనకు అది దీపమై త్రోవ చూపిస్తుంది వెలుగులో. అది బోనం యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు విందాం మరొక పాఠం.

0: మా పత ఉన్న భక్తులను ఒక్క సోపు నువ్వు చూడమ్మా. కోరుకున్న మీ భక్తులను కోటి వెలుగులను ఇవ్వమ్మా.
1: మహాకాళి బాబాయమ్మా మమ్మ చరణ చూడమే.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మరి బోనాల పండుగ వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యం కూడా తెలుసుకుందాం మనం. ముఖ్యంగా అసలు ఈ వర్షాకాలం ఆషాఢంలోంచి మొదలయ్యి శ్రావణంతో లేదా భాద్రపద మాసంతో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా, మచూచి ఇలా అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. వానాకాలం వచ్చేసింది అంటే అంటువ్యాధులకు కూడా సీజన్ లాంటిదే అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమికీటకాలతో పాటు ఇతర ప్రమాదకరమైన జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢం శ్రావణ మాసాల్లో మహిళలకు కాళ్లకు పసుపులు రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ పసుపు యాంటీబయాటిక్గా మనకి పనిచేస్తుందన్నమాట. ఎక్కువగా మహిళలు ఇప్పుడు వర్షాకాలంలో వాటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి పసుపు రాసుకోవడం వల్ల అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అని మన పెద్దలు మనకు అలా శాస్త్రీయంగాను దీన్ని అమలు చేశారు. అసలు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటి? బోనాల పండుగ అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధికి వేపాకులు మండలు కడతారు. ఈ వేపాకుల్లో ఉండే గుణాలు క్రిమికీటకాలను నాశనం చేస్తాయి. కాబట్టి ఈ పండుగలో వేపాకులు, పసుపు, కుంకుమ, సున్నము ఇలాంటివన్నీ ఉపయోగిస్తారన్నమాట. ఇది అసలు బోనాల పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం ఇంకోటి ఏంటంటే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. ఈ డప్పు చప్పుళ్లతో, పోతరాజు విన్యాసాలు, వేపాకులతో పాటు గుగ్గిలం ఊరేగింపుగా అంటే ధూపం వేస్తూ ఊరేగింపుగా అమ్మవార్లను తీసుకెళ్లడంలో కూడా ఈ డప్పు చప్పుళ్లకు పోతరాజు చేసే నృత్యాలను అరుస్తూ అప్పుడప్పుడు డప్పులు చప్పులు చేస్తూ ఉంటారు కదా. ఆ అరుపులకు ఊళ్ళో ఉన్న ప్రమాదకరమైన జంతువులు భయంతో వెళ్ళిపోతాయంట. ఇది అది కాక ఆ పొగ వేస్తూ ఉంటారు కదా, ఆ పొగకు దోమలు, కీటకాలు వ్యాపించకుండా ఉపయోగపడుతుంది ఈ గుగ్గిలం పొగ. ఇది మన శాస్త్రీయ రహస్యం బోనాల వెనుక ఉన్నది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార్ నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 600,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. నీట్ పేపర్ లీక్పై నిరసనల సందర్భంగా జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు. జెన్జెడ్ మన పిల్లలు, వారికి కొన్ని ఆశయాలుంటాయి, వారే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు, ఆ పదవి నాకు ముఖ్యం కాదు అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74,00,000 ఓట్లు వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని, అడవులు ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్లు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11:00

చిత్రసీమ. అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటున్నాం, దాని చరిత్ర ఏంటి? దాని చరిత్ర గురించికి వెళ్తే 1813లో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి సోకింది. వేలాది మంది చనిపోవడంతో అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభించారు. వ్యాధి తగ్గటంతో అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఇందులో పోతరాజు విన్యాసాలు, అమ్మవారి ముందర కొరడాలు తిప్పుతూ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ శివసత్తులు, పోతరాజులు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ. మరొక ఆకర్షణ ఏంటంటే రంగం. పండుగ మరుసటి రోజు భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భవిష్యత్తులో వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి చెప్తారని నమ్ముతారు. అమ్మవారి రూపాల్లో ఏ రూపమైనా సరే, అంటే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, ఇంకా పోలేరమ్మ, ముత్యాలమ్మ, ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఆ అమ్మవారు మనల్ని చల్లగా దీవించాలని, మన కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ మహిళలు జరుపుకునే అత్యంత శుభప్రదమైన ఆనందపరమైన పండుగ ఈ బోనాలు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ప్రతి ఇంటి గడపకు పసుపులు రాసి ఇంటికి వేపాకులు కట్టి బోనంను నైవేద్యంగా తీసుకుని వెళ్ళి గుడిలో సమర్పించి అమ్మవారిని వేడుకుంటారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ఊరిని ఎలాంటి చీడపీడలు, అనారోగ్యాలు దరిచేరకుండా, క్రిమికీటకాల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదంగా వచ్చే కలరా, మచూచి వంటి వ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు అమ్మా అని ప్రజలు కోరుకుంటారు. అలాగే అమ్మవారు కూడా గ్రామదేవత, ఆ గ్రామాన్ని చల్లగా చూస్తూ ఉంటుంది, చల్లగా కాపాడుతూ ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తులు ఆ గ్రామంలో ప్రవేశించకుండా రాత్రింపాలు అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: దేవుళ్ళు చిత్రం నుంచి ఈసా.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0855.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరి ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ తెలుగు సినిమా పట్ల కార్యక్రమంలో. ఇప్పుడు వినండి రావణుడి రాముడైతే. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గలం నుంచి జాలువారిన వేటూరి సుందర రామూర్తి గీతం, జీకే వెంకటేష్ సంగీతం.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమలో తర్వాతి పాట అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడింది, కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: చిత్రసీమల తర్వాతి పాట రౌడీ అల్లుడు. ఈ చిత్రం కోసం సిరివెన్నెల సాహిత్య

చిత్రసీమల తర్వాతి పాట టూ టౌన్ రోడ్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. దాసరి నారాయణరావు రచనకు రాజ్కోటి సంగీతాన్ని అందించారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: చిత్రసీమలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట, అతడు ఈ చిత్రం కోసం కేకే సునీత పాడిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని తెలిపారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార నౌక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడిన ఈ పాటకు రచన వేటూరు సుందర రామూర్తి, సంగీతాన్ని అందించారు రమేష్ నాయుడు.

తరువాతి పాట బంగారు పిచ్చుక చిత్రం కోసం ఆరుద్ర వ్రాశారు. కెవి మహాదేవన్ స్వరపరిచిన ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం, వసంత పాడారు. వినండి.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమ కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట వీటూరి వ్రాశారు. ఎస్పి కోదండ పాండీశ్వర పరిచిన ఈ పాటను ఘంటసాల సుశీల పాడారు శ్రీరామ కథ చిత్రం కోసం.

తర్వాతి పాట రాధా కళ్యాణం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను కెవి మహాదేవన్ స్వరపరిచారు.

0: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చలన చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: తరువాతి పాట శంకర్ గణేష్ స్వరపరిచారు. బాలసుబ్రహ్మణ్యం శైలజ సకల కళాప్రియుడు చిత్రం కోసం పాడారు. పాట వినండి.

వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం జానకి మౌన గీతం చిత్రం కోసం పాడారు. ఆత్రేయ వ్రాసారు, ఇళయరాజా స్వరపరిచారు.

బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిందే మరొక పాట, మౌన పోరాటం చిత్రం నుండి. ఈ పాటను జానకి స్వరపరిచారు, వేటూరి సుందర్రామ్మూర్తి వ్రాశారు. పాట విందాం.

0: వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, శైలజ నీకు నాకు పెళ్ళంట చిత్రం కోసం పాడారు.
1: ఎదలే తులిచి ఒదలి తిలిచి ఎవరూ లేరు

కలిగే వణుకు కలిగే వరకు సరిపే ఈ ముద్దట.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తరువాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. हर घर तिरंगा अभियान आज से शुरू होकर 17 अगस्त तक चलेगा. अभियान का उद्देश्य लोगों को अपने घरों पर तिरंगा फहराने और देशभक्ति तथा राष्ट्रीय एकता से जुड़े कार्यक्रमों में भाग लेने के लिए प्रोत्साहित करना है. ये

మళ్లీ వచ్చేశాయి బోనాల రోజులు. హైదరాబాద్ సికింద్రాబాదుల్లో పరిసర గ్రామాల్లో మూల మూలన మారుమూల పల్లెల్లో గూడాల్లో గుడిసెల్లో మేడల్లో ఎటుచూసినా పండుగ సందడి, ఎటుచూసినా పచ్చదనం. వేపల మండల దండ్యాలు, పసుపు కుంకుమలు ఇంటింటి నుంచి బయలుదేరుతున్నాయి. అలంకరించిన కుండలు, కుండమీద కుండ, పైకుండమీద దీపం, తలలమీద కుండల దొంతులతో, తలలో పూబంతులతో కదులుతున్నారు కాంతలు. రంగురంగుల కొత్తగుడ్డల కాంతులతో, డప్పులతో గొప్పగా సందడిగా తీసుకెళ్తున్నారు అమ్మవార్లకు బోనాలు. ఆ భోజనాలు, ఒక కుండలో అన్నం, ఒక కుండలో నీళ్లు. అవును, అన్నం తిన్నాక అమ్మవారికి దాహం వేస్తే తాగేందుకు మరి? ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా తీరుస్తారు ఈ బోనాల కుండల దొంతుల్ని. శుభ్రం చేసి అలికి ముగ్గు పెట్టిన చోట పీట వేసి, పీట మీద కుండ పెట్టి, కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి, వాటిలో అన్నం నీళ్లు వేసి, కుండ మీద కుండ పెట్టి ఆ దొంతికి పూజ చేసి, ధూపం వేసి దీపం పెడితే ఇప్పుడా కుండలు మామూలు కుండలు కాదు, బోనాల దొంతులు. ఎవరంటే వాళ్ళు ఎలాగంటే అలా వాటిని తాకకూడదు. తలంటి పోసుకుని శుభ్రంగా తయారైన శ్రద్ధగల అమ్మాయిలు అమ్మలే తీసుకుని తలమీద జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మామూలు అమ్మాయి కాదు, బోనాలెత్తుకున్న అమ్మాయి. ఆ బోనాల శక్తి ఇప్పుడు ఆ అమ్మాయిలో ఉంది. అందుకే బోనాలతో ఆ అమ్మాయి ఇల్లు కదిలి బయలుదేరుతూ ఉంటే కాళ్ల మీద అడ్డంగా బిందెడు నీళ్లు సాకపోస్తారు. ఇలా

కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ద యానివర్సరీ ఆఫ్ ద కాకోరి ఇన్సిడెంట్. ద యానివర్సరీ ఆఫ్ ద కాకోరి ట్రైన్ యాక్షన్, ఆల్సో నోన్ యాజ్ ద కాకోరి కాన్స్పిరసీ, ఇస్ అబ్జర్వ్డ్ యాన్యువలీ ఆన్ ఆగస్ట్ 9th. It marks the date in 1925 when Indian revolutionaries stopped a train near Lucknow, Uttar Pradesh, and seized the British treasury funds to finance the freedom movement. On 9th August 1925, Indian revolutionaries carried out the Kakori train action on the number 8 down train from Shahjahanpur to Lucknow, aiming to seize the British government funds to support the freedom struggle. After the Jallianwala Bagh massacre and the suspension of the non-cooperation movement, young nationalists formed the Hindustan Socialist Republican Association to fund revolutionary activities by seizing the British treasury money transported by the train.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: The day is remembered nationally to honor the supreme sacrifice and the courage of these freedom fighters. The government of Uttar Pradesh officially renamed the observance from Kakori Khan to the Kakori Train Action to reflect the national pride over the colonial era criminal connotations.

0: కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక

0: హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: రాష్ట్రపతి ధ్వజ్ కిసి భీ డిసిప్లిన్ ఫోర్స్ కే లియే ఉస్కే జీవన్ కాల్ కా సబ్సే గౌరవపూర్ణ క్షణ హోతా హై. పుదుచ్చేరి పోలీస్ భలే హీ సంఖ్యా మే 5,000 సే కమ్ హో మగర్ ఆప్ ఇస్ దేశ్ కీ ఆధ్యాత్మిక్ ధరోహర్ కో సంభాలే హువే పుదుచ్చేరి కీ రక్షా, ఆంతరిక సురక్షా ఔర్ పుదుచ్చేరి కే సన్మాన్ కీ రక్షా కర్నే కా కామ్ కర్తే హై.
0: మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.

జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బీ ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్షిపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మతు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:10 కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేశానని సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి తెలియజేశారు.

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి ఐక్యతాభావాన్ని చాటాలని కోరారు. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి కాలాతీతమైన జాతీయ ఐక్యత దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్రం బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రవాసులు పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 600,00,000 రూపాయల డిపాజిట్లున్నాయని చెప్పారు. చిన్న బ్యాంకులకు ఆధునిక సాంకేతికత, సైబర్ భద్రత, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకుల కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ సేవలను ప్రారంభించారు. NUCFDC, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి పరిరక్షణ, సమిష్టి జీవనం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో వారి జ్ఞానం, సంప్రదాయాలు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో అధికారిక కార్యక్రమానికి ముందు స్థానిక రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి DCC అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. జోడేఘాట్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమరం భీం జన్మస్థలం రౌటశంఖపల్లిలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆదివాసీ సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ITDA, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నగరంలో బోనాలుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల మధ్య ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితర ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ను సందర్శించి సిబ్బంది విధులు, సంక్షేమం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు చేసిన రెస్క్యూ పరికరాలు, సాంకేతిక సామగ్రిని పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆధునిక సాంకేతికత, నిరంతర శిక్షణతో బెటాలియన్ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని డీజీపీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

0: ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గాంధీ ఫోటో పుస్తక ప్రదర్శనలను, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు. సేవాదళ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో ఇంటింటి ఓటర్ల పరిశీలన, ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించారు. ఎన్యూమరేషన్, మ్యాపింగ్ పనుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరకాలే ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ,
1: ఎస్ఐఆర్ కంప్లీట్ చేసుకున్నాము 100%. నాకు 7 మండలాలు ఉంటాయి. 7 మండలాల తహసీల్దారులు, వాళ్ళ సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఎల్ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాము. అందరు ఖుషి వల్ల మనం ఈ రోజు రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్ లోని కృష్ణానది ఒడ్డున వరుణయాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్విక్కులు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకులతో ఈ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 36,233 క్యూసెక్ల వరద నీరుస్తుండగా నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16,548 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1,078 అడుగులు, నీటి నిల్వ 42 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గి 80,000 క్యూసెక్లకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 7.66 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి 39,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అర్ధరాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం మండలం కొండమడుగు శివారులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహారాష్టకు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జూలై 2022 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11,26,00,000 రూపాయలుండగా, పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5,71,00,000 చెల్లించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైభారత్ ఇంటెన్సివ్ నమోదు కార్యక్రమం ఈ నెల 15 తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్స్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు కార్యక్రమంలో మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, విఎస్ రాజలక్ష్మి గారు. నమస్తే మేడం.
2: నమస్తే అమ్మా.
1: అయితే విఎస్ రాజలక్ష్మి గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. ఆవిడ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి మనవరాలు. అయితే మేడం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలకి సంబంధించిన కార్యక్రమాల్లో. ఆవిడ్ని ఒక మోడర్న్ రెవల్యూషనిస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మహిళా సాధికారత కొరకు, బాలబాలికల చదువు కొరకు, వాళ్ళ అభ్యున్నతి కొరకు ఎంతో పాటుపడ్డారు మేడం. మరి ఈరోజు ఆవిడ పరిచయం ఏంటి అంటే, ఆవిడ ఎక్స్పీరియన్సెస్ని మనం ఒక పాఠంలా నేర్చుకోవడం కోసం ఈరోజు మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది. ముందుగా మేడం మా ఆకాశవాణి స్టూడియోకి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: మరి ఈరోజు మహిళా దినోత్సవంలో చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మిమ్మల్ని పిలిచాం కదా, మరి మహిళల సాధికారత కోసం, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంతేకాకుండా వాళ్ళు ఒక ఇండివిజువల్గా గ్రో అవ్వడం, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా గ్రో అవ్వడం కోసం మీరు ఎంతో వర్క్ చేశారు, అంతేకాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్గా కూడా నిలిచారు. సో దీనికి ఎటువంటి ప్రేరణ మీకు కలిగింది అన్న తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మేడం. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు?
2: నేనమ్మా మాది వెస్ట్ గోదావరి కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ జన్మించడం జరిగింది. నా బాల్యం అంతా కూడా కొవ్వూరులోనే జరిగింది. నాకు మొదటి నుంచి కూడా నలుగురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను, ఒక్కటే ఆడపిల్లని మా ఇంట్లో. మా ఫాదర్ పోయారు, మా అమ్మగారు కష్టపడి మమ్మల్ని పెంచుకొచ్చారు. చాలా కష్టాల్లోంచే వచ్చాను.
1: అంటే ఒక స్ట్రాంగ్ విమెన్ పెంచిన ఇంకొక స్ట్రాంగ్ విమెన్ మీరు.
2: సో అది ఏమనిపించేదంటే చదువుకోవాలని చాలా ఆరాటం ఉండేది నాకు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు మా ఊర్లో. సో నేను గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేదాన్ని. అయ్యో మనం ఏంటి, మనకి అంత స్తోమత లేదు కదా ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోవడం. సరే మన మామూలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని పైకి రావాలి అని స్ట్రాంగ్గా ఉండేది. అలాగే మా అన్నయ్యలందరూ కూడా బాగా చదువుకున్నారు. మా పెద్ద బ్రదర్ అయితే భాషాప్రవీణ, తెలుగు పండిటమ్మ. మా చిన్నన్నయ్య ఏమోనో ఆయన కూడా తర్కం విద్యాప్రవీణ, సంస్కృత్ చదువుకున్నాడు. మా మూడో బ్రదర్ కూడా అలాగే ఇంటర్మీడియట్ చదివి వేరే జాబ్లో ఉన్నాడు. మా ఫోర్త్ బ్రదర్ కూడా జాబ్ చేస్తూ ఉండేవాడు మామూలుగా. తర్వాత నేననమాట, నలుగురు తర్వాత. బట్ నా దగ్గరకు వచ్చేసరికి మా అమ్మగారికి ఏంటంటే, ఎందుకు ఆడపిల్లలకి చదువుకోవడం ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని ఒక ఇది ఉండేది. కానీ మా అమ్మగారికి, దువ్వూరి సుబ్బమ్మ గారికి మాత్రం ఇంట్లో నేనే ఆడపిల్లని. చాలా ఎవరికీ లేరు, మా బాబాయ్య వాళ్ళకి కూడా ఆడపిల్లలు లేరు. మా ఫ్యామిలీలో నేనే ఆడపిల్ల కాబట్టి ఆవిడ నన్ను పిలిచి ఎప్పుడూ అనేవారు అన్నమాట, దీన్ని నాలాగ చెయ్యాలి, ఏదైనా పనికొచ్చే పనులు చెయ్యాలి అని. ఆవిడ ఎప్పుడు, ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలు కాబట్టి ఆవిడ యొక్క లక్షణాలు నాకు రావాలని ఆవిడ కోరుకునేవారు. ఎప్పుడు మా ఊరు నుంచి రాజమండ్రికి, రాజమండ్రిలో మా అమ్మగారు ఉండేవారు, పడవలోనూ వెళ్ళేవాళ్ళం అన్నమాట లాంచీలో. వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు చెవులు కుట్టించడం, ఏదో ఒకటి పెట్టడం, దీన్ని మంచిగా ధైర్యవంతురాలుగా పెంచాలి అనే ఉద్దేశం ఆవిడకు ఉండేది బాగా. సో అలా పెరిగిన దాన్ని నేను కొన్నాళ్ళు పోయాక ఏం చేయాలి, ఎలా సహాయపడాలి ఇతరులకి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను 6th క్లాస్కి వచ్చేసరికి మా మదర్కి ఒంట్లో బాగోక అది డిస్కంటిన్యూ అయిపోయింది చదవడం అనమాట. అప్పుడు మా ఊర్లో కేశిరాజ్ అప్పారావు గారిని ప్రిన్సిపాల్ అయిన, ఆ 6th డిస్కంటిన్యూ అవడంతో మళ్ళీ 7th జాయిన్ అవ్వాల. ఎందుకు 7th జాయిన్ అవ్వాలంటే ఆ 7th క్లాస్ కూడా వెళ్ళలేకపోయా అమ్మగారి అనారోగ్యంతో. అప్పుడు కాలేజీలో భాషాప్రేమిలో అడుగుదాము, ఎంట్రన్స్లో జాయిన్ అయిపోవచ్చు. అప్పుడు కొంత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే జాయిన్ అయ్యేవారు, చాలా స్పెషల్ క్యాండిడేట్స్ని తీసుకునేవారు. అందులో అవేరు వారి దగ్గరికి వెళ్ళి, నేను ఏమండి, నేను ఇలా నాకు ఇలా పాఠశాలలోనే చదువుకున్నాను కదా, దానికి ఉండే అర్హతలు నాకుంటే కనుక మీరు సీట్ ఇవ్వండి అన్నా. అప్పుడు శబ్దమంజరి, ఏ శబ్దం అడిగినా చెప్పేసేదాన్ని, అలాగే బాలరామాయణం శ్లోకాలు కానీ అమరకోశాలు ఇవన్నీ చాలా అవన్నీ నేర్చుకుని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఆయన ఆశ్చర్యపోయారనమాట. వెంటనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అయ్యాక నాకు మళ్ళీ ఇంకా మ్యారేజ్ జరగడం

0: జరిగింది అనుకోని విధంగా. ఇంట్లో కొంచెం ఏజ్ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి చేసేసేవారు. అలాగా ఇంకా చేస్తే ఏడ్చాను, అయ్యో ఏంటి నేను ఎగ్జామ్స్ ఉన్నాయి నేను పెళ్లి చేసుకోనంటే ఒప్పుకోలేదు ఇంకా మా మదరు మా అత్తయ్యలు వాళ్ళు. సరే చేసేసుకో మంచి సంబంధం కదా అని ఆయన ఆంధ్రా షుగర్స్లో కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. మావారు ఫైబర్ గ్లాస్ బిజినెస్ చేసేవారు, వారు వారు నేను చదివిస్తాలేం అని చెప్పడంతో ఆయనకి నచ్చి నేను ఇంకా నాకు మా మ్యారేజ్ అయిపోయింది అలా విత్ ఇన్ 1 మంత్ లోపల.
1: సో చదివిస్తారు అన్న ప్రామిస్ తీసుకొనే మీరు పెళ్లి చేసుకున్నారు.
0: నేను
1: సో మరి
0: చదువుతాను
1: ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నారా లేదా మీ హస్బెండ్?
0: అంటే సర్కమ్స్టెన్స్ సరిగ్గా లేవు. అక్కడికి వెళ్ళాక ఆయన బిజీగా ఉండడం, టూర్లో వెళ్ళడం, దాంతో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసాం. అసలు మీకు ముందర ఇది చెప్పాలి, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే పెళ్లి కాకముందే గోదావరి పుష్కరాల్లో నేను గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే ఇద్దరు ముసలాళ్ళు దొమ్మేరు పసివేదల అంటారు చుట్టుపక్కల ఊళ్ళో నుంచి వచ్చి స్నానాలు చేసేవారు, ముసలి వాళ్ళు ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు.
1: ఓ
0: అప్పుడు
1: ఓకే.
0: నాకు అసలు నేను అసలు వాళ్ళని తీసుకురాగలనా తీసుకురాలనా, ఈత కొడతాను కానీ తీసుకొచ్చేద్దాం మొండి ధైర్యంతో నేను దూకా. వాళ్ళిద్దరు లేడీస్ని జుట్టు పట్టుకుని గట్టు మీద తీసుకొచ్చా, ఇద్దరిని
1: అప్పుడు
0: తీసుకొచ్చే
1: మీ వయసు
0: సాహసశక్తి
1: ఎంత?
0: అన్నావు అప్పుడు 10 ఏళ్ళు
1: 10 ఏళ్ల వయసులో పెద్దవాళ్ళు ఇద్దరిని జుట్టు పట్టుకొని
0: తీసుకొచ్చా.
1: పుష్కరాల్లో కొట్టుకుపోతుంటే తీసుకొచ్చారా?
0: డాగవా ఇలా
1: ఓ మై
0: లాక్కొచ్చేసారు.
1: గాడ్.
0: అసలు అది నాకు నేనైనా అనిపిస్తుంది. అందులో అందరూ చూస్తూ ఉండిపోయారు, ఎవరూ వెళ్ళటం లేదు. అప్పుడు గమ్మున ఇద్దరు తీసుకొచ్చరికి వాళ్ళు ఒకటే నన్ను నుంచోబెట్టి, అమ్మ నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళ అది ఇది అని. చేతిలో అప్పుడు 1 పైసా 2 పైసా కానీలు అవి ఉండేవి మా రోజుల్లో, అవి చేతిలో పెట్టి నాకు పసుపు పెట్టడం బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. చాలా రోజులు నాకు అది మైండ్లో నిలిచిపోయింది, ఏంటి వీళ్ళు ఇంత చేశారు, ఈ వాళ్ళని రక్షిస్తే ఇలా ఉంటుందా, హెల్ప్ అంటే ఇదేనా అని అప్పుడు నాకు రియలైజేషన్ అయ్యి. అంటే ఆ రోజుల్లో మా ఊర్లోనమ్మా అప్పుడు వేరే వేరే కులాలు ఉండేవారు, అన్నీ అగ్రహారంలా ఉండేది, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు కదా, అలా ఉండేవి అప్పుడు ఆచార
1: అవును
0: వ్యవహారాలన్నీ
1: అవును.
0: కూడా. సో ఆ టైంలో నేను వెళ్ళేదాన్ని, ఎవరిని కేర్ చేయకుండా వెళ్ళడం అంటే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ ఒకటే కదా, నా చిన్ననాటి నుంచే నాకు మైండ్లో నాటుకుపోయింది.
1: సమస్యకి కులంతో మతంతో సంబంధం లేదుగా,
0: సంబంధం
1: ఎవరికన్నా
0: లేదు.
1: సమస్య వస్తుంది.
0: అవును, ఆ చిన్నతనం నుంచి ఉండడంతో అలా ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఒక్కటి మా ఇప్పుడు మా పెళ్ళి అవగానే మాత్రం అనుకున్నా, ఓ సిటీకి వెళ్తే చెన్నై సిటీకి వెళ్తాం కదా, అక్కడ మనం ఇంకా ఎవరికైనా సహాయపడగలం, అలా అదొక మైండ్లో ఉండేది. మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే, ఈ ఊర్లో కాకపోతే ఇంకో చోట మన ఇది చూపించాలి, మన హెల్ప్ చేయాలి అని. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి కూడా ఒక 2 3 నెలలు ఉన్నాం అంతే, వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వచ్చేసాం. అందుకు అక్కడ
1: ఓకే.
0: చదువు నాకు పునిస్టాప్ అయింది. వచ్చేసాక కూడా ఇక్కడ ప్రమదా మండలి అని ఎర్రాపరెడ్డి సీతాకుమారి గారు ఉండేవారమ్మా, అప్పుడు సుగుణమణి గారు వీళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ దగ్గర వాళ్ళ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, 2 ఏళ్ల కోర్సు. అది చదువుతూ ఉంటుంటే మళ్ళీ నాకు అది కూడా పునిస్టాప్ అయింది. 1 ఇయర్ ఎగ్జామ్స్ ముందర కరెక్ట్గా మా బాబు కడుపుతో ఉన్నాను, సో అప్పుడు వెళ్ళలేక అది కూడా ఆ ఎగ్జామ్స్ కూడా రాలేకపోయా. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక నేను ఇక మళ్ళీ ఈ చదువు దీంతో ఆపకూడదు, వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఓపెన్ యూనివర్సిటీ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఏవి కాలేజ్కి వెళ్ళేదాన్ని క్లాసెస్, అది కూడా లాస్ట్ ఫైనల్ ఇయర్లో అది ఒక మార్కుతో ఇదైపోయింది. అప్పుడు యూనిసెఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసి మహిళా కార్యక్రమ మాతా సంక్షేమ కార్యక్రమాలకి విరివిగా వెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడ అంతా హైదరాబాద్లో వనపర్తి, ఈ వెనకబడ్డ వీళ్ళు ఉన్నాయి కదమ్మా మహబూబ్ నగర్, అవన్నీ వెళ్ళి అంబాడి తండలో అసలు డెలివరీ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ చూసి యూనిసెఫ్లో నన్ను పంపించారు అలాంటి
1: ఓకే.
0: కార్యక్రమాలకి, ఇమ్యునైజేషన్స్
1: యూనిసెఫ్కి
0: ప్రోగ్రామ్స్.
1: మీరు ఎలాగ ఇంట్రడ్యూస్ అయ్యారు మేడం?
0: నేను అబ్బూరు ఛాయదేవి గారిని ఉండేవారమ్మ, నాకు
1: అవును.
0: చాలా ఆవిడంటే అభిమానం. నేను వాళ్ళ ఇంటి పక్కనే, మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం.
1: ఆహా.
0: సో ఆవిడ నా టాలెంట్ గుర్తించి, రాజలక్ష్మి నువ్వు, ఆవిడ చాలా నాకు వెనకాల హెల్ప్ చేశారండి. ఫస్ట్ సాహిత్యపరంగా అబ్బూరు ఛాయదేవి గారితోటే నాకు ఇది. ఆవిడ చీఫ్ లైబ్రరీ ఆఫ్ ఢిల్లీ, తెలిసే ఉంటుంది
1: అవును
0: మీకు.
1: అవును.
0: వాళ్ళ హస్బెండ్ వరదరాజేశ్వరరావు గారు, ఆయన పివి నరసింహ గారు వాళ్ళందరికి కూడా అడ్వైజర్, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు.
1: ఓకే.
0: వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ నన్ను పిలిచే, చూడండి ఎంత టాలెంటెడో రాజ్యలక్ష్మి అని. చాలా దుగ్గురు సుబ్బమ్మ గారు మనవరాలని ఎవరు వచ్చినా నన్ను పరిచయం చేసేసేది. ఆ విధంగా అప్పటి నుంచి ఏదో యాక్టివ్ తెలవకుండానే చాలా చేసేసాను అనుకోండి. అప్పుడు అప్పుడు ఈ దూరదర్శన్ వచ్చిన కొత్త, 82 83లో మన హైదరాబాద్కి. అప్పుడు ఏఆర్ కృష్ణ గారిని, వారిని పిలిచి, చూడు రా మా అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది రాజలక్ష్మి అంటే, ఆయన వెంటనే ఆయనతో పాటు ప్రియపుత్రుడు ఆశ ఖరీదన అద్దె మనుషులు గబగబా 3 డ్రామాలు

0: దీంట్లో వేశాం.
1: ఓకే.
0: శైలజ గారికి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆవిడ ఉన్నారు, జయంత్ గారు ఉండేవారు ప్రాజెక్ట్లో, అప్పారావు గారు వాళ్ళంతా ఆ పీరియడ్లో అనమాట. నా డ్రామా వేయడం సరదాగా, అదొక ఇంట్రెస్ట్గా వేశాను అనుకోండి. ఏదైనా సమాజానికి పనికొచ్చేవి, ఏ థీమ్ తీసుకున్నా కూడా నాకు అట్లా కలిసి వచ్చేది అన్నీ కూడా. అలా ప్రతి ఒక్కటి కూడా నాలో ఒక భాగంగా అనుకుని ఇతరులకు మనం ఉపయోగపడాలి, మనకి ఎప్పుడు ఉంటాయి కదా అని నాకు మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టు మా వారు సురేంద్రం గారు చాలా ఆయన నాకు బ్యాక్లో నిలిచేవారు అనమాట, ఎంకరేజ్ చేసేవారండి. పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆయన ఎడ్యుకేటెడ్ అందుకని వారు నా డైనమిక్గా ఉంటాను అని వెనకాల చాలా నిలిచి హెల్ప్ చేసేవారు. అందుకని అన్నీ ముందుకెళ్ళిపోయేదాన్ని.
1: మేడం
0: తర్వాత
1: అయితే పరిస్థితులు ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నేను నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి, చదువుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు అన్నారు కదా, 6th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేయడానికి మీరు మధ్యలో మీరు సొంతగా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు అడ్మిషన్ కోసం.
0: అవును.
1: సో యూ హ్యాడ్ దట్ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అయితే మేడం, ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు ఒకసారి మీ నాయనమ్మ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు గురించి తెలుసుకుందాం. అంటే ఆవిడకి ఆ బిరుదు ఎలా వచ్చింది, దేశ బాంధవి అనే బిరుదు ఎలా వచ్చింది, ఆవిడ ఎలాంటి కార్యక్రమాలు చేశారో మరి ఇప్పటి శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేద్దాం.
0: ఆవిడ చిన్నప్పుడే భర్త పోయాడండి. యాక్చువల్గా దువ్వూరి సుబ్బమ్మ గారు మా మామగారు అక్క చెల్లెళ్ళు అనమాట, సిస్టర్స్. సో మా నాన్నగారిని ఆవిడ దత్త తీసుకున్నారనమాట. ఆవిడకి పిల్లలు లేరు, మా నాన్నగారే సన్ అనమాట, ఆయన్నే దత్త తీసుకున్నారు, మేమే చూసుకునేవాళ్ళం. ఆవిడకి ఈ భారత భాగవత పద్యాలు వల్ల వేస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళేవారు. అందరి చేత కూడా ఖద్దరు బట్టలు కట్టించేవారండి, మామూలు బట్టలు కట్టద్దని. మళ్ళీ భోగిమంటలు, భోగిమంటల్లో ఈ సిల్క్ వస్త్రాలన్నీ కూడా వేయించేసేవారు. మొత్తం చాలా ధైర్యవంతురాలండి. ఆవిడ 5వ క్లాసే చదివారు,
1: ఓకే,
0: కానీ భారత భాగవత పద్యాలు ఆవిడ అంత బాగా వచ్చనమాట. ఉత్తేజపరిచేవారు ప్రతి గ్రామానికి వెళ్ళడం అనమాట. పొద్దుటే వెళ్ళిపోయేవారు. అదే డాక్టర్ వాసా ప్రభావత్ అని ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో రావులపాలెంలో అక్కడికి, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక కుంపటి ఇమ్మనమని అడిగి ఆ చిన్న మడిబట్టలాంటి కట్టుకుని ఆవిడ భోజనం చేసేవారు. ఆవిడే వండుకుని స్వయంగా ఆ రోజుల్లో అనమాట. ఫస్ట్ ప్రథమ మహిళ, స్వాతంత్ర సమరయోధుల్లో ఫస్ట్ మహిళ. సెకండ్ పంజాబీ పార్వతి గారిని ఉండేవారు ఆవిడ. వీళ్ళిద్దరూ దేశం గురించి కష్టపడ్డవాళ్ళు. తర్వాత బెజవాడ సుబ్బమ్మ గారు, కొంతమంది డొక్కా సీతమ్మ గారు. సీతమ్మ గారు కూడా మామగారికి చాలా క్లోజ్ అనమాట. ఆవిడ ఆవిడ కూడా సుబ్బమ్మ గారితో వచ్చేవారు. డొక్కా సీతమ్మ గారు కూడా అన్నదానాలు చేసేవారు. మామగారు కూడా దేవీ నవరాత్రులు చేసేవారు. 9 రోజులు చేసి అందరికీ భోజనాలు విరివిగా ఇంట్లో, ఇనీస్పేటలో ఉండేదండి పెద్ద ఇల్లు మామగారిది, అందరు వచ్చేవారు. మేము కూడా చిన్నప్పుడు అలా వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం 9 రోజులు నవరాత్రులకు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ బులుసు సాంబమూర్తి గారు, మా అమ్మగారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ముగ్గురు ఫస్ట్ మీటింగ్ మేడం. స్వాతంత్రం వచ్చేసింది ఆవిడ కష్టపడ్డందుకు వాళ్ళకి. కష్టపడ్డానికి ముందర ఈ ఖద్దరు బట్టలు అన్నాను చూడండి, ఒక రాజమండ్రి జమీందారు గారు, నేను ఖద్దరు బట్టలు కట్టను, సిల్క్ ఇదే పెట్టుకుంటా, ఆయన సెంట్ కొట్టుకోవడం ఇలాంటి స్టైల్, విదేశీ వస్త్రాలే కట్టేవారట. ఈయన ఎలాగైనా మాన్పించాలని దృఢ సంకల్పంతో బులుసు సాంబమూర్తి గారును, దువ్వూరి సుబ్బమ్మ గారును ఏం చేద్దామని ఆలోచించినప్పుడు వాడిని అడిగారు, ఏమిటయ్యా నువ్వు, నువ్వు కట్టకపోతే అందరు కూడా మళ్ళీ మారిపోతారు కదా, ఇలా చెయ్యొద్దు అని వీళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడేసరికి ఆయన అన్నట్ట, సరే మీరు ఇంత చెప్తున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు, ఈ బులు అంటే మీకు తెలవాలని చెప్తున్నానమ్మా, ఇవన్నీ హిస్టరీ చాలామంది చెప్పారు నాకు, విన్నాను బాగా నేను. అప్పుడు నాకు పెద్ద తెలిసి తెలియని వయసే కదా, 5వ 7 నాకు ఆవిడ పోయినప్పుడు, 64లో పోయారు మామగారు. మా నాన్నగారు మామగారు ఒకే ఒక వారం డిఫరెన్స్లో పోయారు. ఇవి పెద్దవాళ్ళందరూ కూడా నాతో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆవిడ గురించి చర్చించినప్పుడు చెప్పారు నాకు. అప్పుడు ఆ జమీందారుటండి సాంబయ్య గారిని, నువ్వు కోటిపల్లి బస్టాండ్ నుంచి గోకారం బస్టాండ్ దాకా రాజమండ్రిలో నువ్వు మొత్తం బట్టలు లేకుండా విస్తరగా వెళ్ళి వచ్చావంటే తప్పకుండా నేను సిల్క్ బట్టలు మానేసి ఖద్దరు బట్టలు కడతాను అని చెప్పాటండి. దేశభక్తి అనేది ఎలా ఉండేది ఆ రోజుల్లో అనడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఆయన అలాగే బట్టలు ఇప్పేసి మొత్తం పాపం వెళ్ళారట. ప్రతి ఒక్కరు కూడా ఆ ఊర్లో తలుపులు వేసుకున్నారట ఇంట్లో, ప్రతి ఒక్కరు కూడా అందరూ చూడలేక ఆయన వెళ్ళి నడిచొచ్చి వచ్చేస్తున్నాడు. ఈయన వచ్చేస్తుంటే మా అమ్మగారు కూడా ఆ భక్తి భావన ఉంది కాబట్టి

0: శభాష్ సాంబుడు అని ఆవిడ వెన్ను తట్టారట. ఇలాంటి కోకల్లలుగా చెప్తారనమాట. ఆ తర్వాత ఆ జమీందారు మారాడు.
1: ఓకే, ఆయన కద్దరు బట్టలు
0: కట్టారు. అది అది వాళ్ళ ఉద్దేశం కదా, మైండ్లో అలా ఉండేవి. ఇప్పుడు దేశం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉన్నారనేది. ఆ రోజుల్లో అలా ఉండేవారు. తర్వాత ఈవిడ కూడా ఎవరైనా మహిళలు కనుక మేము కట్టాము, మాకు ఈ సిల్క్ వే కడతాము, కద్దరు బట్టలు కట్టము అని ఎవరైనా ఒకళ్ళు ఇద్దరన్నా కూడా ఏమిటి 100 కేజీలు మొగుళ్ళని మోస్తున్నారు, కద్దరు బట్టలు కట్టుకోరా అని చెప్పి గదివిచ్చేవాట బెత్తం పట్టుకుని. అది సూర్యదేవ రాజలక్ష్మి గారు నాతో అన్నమాటలండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మగవేషాలు వేసుకునేట ఆవిడ సూర్యదేవ రాజలక్ష్మి గారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళ టీచర్ సుబ్బమ్మ గారు అనమాట. అలాగా చాలా చమత్కారాలు చాలా జరిగేవి. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడాను మేము కనుక కప్పలు అప్పుడు ఉండేవి కదా ఓడల్లో, మీరంతా ఎక్కడికో పోతారు కొట్టుకుపోతారంటే అప్పుడు ఆవిడ అంత మేము అందరం కలిసి ఉమ్మి వేసామంటే ఓడ ఎక్కడికో వెళ్ళిపోతుందని, అట్లా చమత్కారాలు చాలా ఆవిడ చేసేవారిని అందరూ చెప్పేవారు నాకు. ఆ విధంగా ఆ వంశంలో
1: బిరుదు గురించి చెప్పండి మేడం.
0: ఆవిడకి ఫస్ట్ ప్రథమ మహాసభలు తంగుతూరి ప్రకాశం పంతులు గారు, బులుసు సామూర్తి గారు, దేశబాంధవ సుబ్బర్మ గారు ముగ్గురు కలిసి కాకినాడలో పెట్టారు మా ఫస్ట్. అప్పుడు గాంధీ గారు అక్కడికి వచ్చారు, ఆల్రెడీ ఈవిడ గురించి విన్నారనమాట. విని ఆయన శభాష్ సుబ్బమ్మ గారు ఇంత అనుకోలేదు, ఏరి ఇంత ప్రభావితం చేశారు మీరు, మహిళలందరినీ మార్చారు వాళ్ళ తరిమి కొట్టడానికి అంటే ఆ ఒకటి కాదండి ఆవిడ చాలా చేశారు, అది కూడా చెప్తాను. చెప్పాలంటే అసలు నాకు చాలా ఉంది. అప్పుడు ఆయన దేశబాంధవిని బిరుదిచ్చారండి ఆవిడకి. ఆ బిరుదు ఇప్పటికీ నిలిచిపోయి మొన్న వైజాగ్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు, వెళ్ళలేకపోయాను. ఆవిడ మీద స్టాంప్ వేశారు నన్ను, అది నేను పట్టుకొచ్చి చూపిస్తాను మీకు తర్వాత. ఆ విధంగా అలాగా అసలు ఆవిడ యొక్క కష్టం ఇంత అంతా కాదండి. స్వాతంత్ర్యం వచ్చింది అని విన్నాకే ఆవిడ కళ్ళు మూశారు.
1: ఓ వండర్ఫుల్. అయితే మేడం మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, అంటే చెప్పాలంటే మీరు సరైన గైడెన్స్ పొందారు, సరైన ప్రేరణ పొందారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళ సంరక్షణలో పెరిగారు మీరు నన్ను అడిగితే. అంతేకాకుండా పెళ్ళై హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అబ్బూరి ఛాయాదేవి గారు మీ ఇంటి పక్కన ఉన్నారంటే వాట్ అ వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యు హావ్ హ్యాడ్. మరి మీరు యూనిసెఫ్లో వర్క్ చేశారు, అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని చదువుకున్నారు, మరి డిస్టెన్స్లో ఆయన బీఏ కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు, సరే అన్ఫార్చునేట్లీ అవ్వనప్పటికీ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయలేని పని మీరు చేశారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలం. మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎలా చేశారు, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళలకి కల్పించడంలో మీరు చాలా ప్రముఖ పాత్ర పోషించారు, మరి దాని గురించి కూడా చెప్పండి మేడం.
0: ఇది ఈ కాల్ ఇవన్నీ చేసుకుంటుంటుంటే ఒకసారి వరదరాజేశ్వరరావు గారును అబ్బూరి ఛాయదేవి గారు అన్నారు, నువ్వు సోషల్ యాక్టివిటీస్లో ఉంటావా రాజలక్ష్మి, లేకపోతే నువ్వు పొలిటికల్గా వెంకయ్యనాయుడు గారిని పరిచయం చేస్తాను, లేకపోతే నువ్వు బీజేపీలో పెడతావా అని అడిగారు. నిన్న ఈ పాలిటిక్స్ అవి మళ్ళీ అంతా తిరిగి చేయలేనండి, మనం ఎంత దాకా సస్టైన్ అవ్వగలం తెలియదు, బట్ నేను మొదటి నుంచి ఒక ఎవరికైనా మనం ఉపయోగపడాలి, సోషల్ యాక్టివిటీస్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నేను అలాగే పెడదామని అనుకుంటున్నాను అన్నాను, ఎవరికైనా ఉపయోగపడదాం మహిళలకి. అప్పుడు వెంటనే ఆవిడ మల్లాది సుబ్బమ్మ గారి దగ్గర నాకు ఆవిడతో కుదిరిందండి. వెళ్ళమ్మ అంటే ఆవిడ చూడగానే అసలు దువ్వూరు సుబ్బమ్మ గారు శిష్యురాలు ఆవిడ, అక్కడ వెళ్ళాక తెలిసింది అమ్మ మీ మామగారు శిష్యురాలనే నేను రాజ్యలక్ష్మి అని, నన్ను వదిలిపెట్టలేదండి ఇంకా. అక్కడ చిన్న చిన్న బులిబుల్లి సంస్థలు పెట్టారు ఆవిడ సుబ్బమ్మ, మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గర మెహదీపట్నంలో ఉండేది. నేను ఇక్కడి నుంచి ఆ రోజుల్లో 3 రూపాయల ఆటో అక్కడికి చిక్కడపల్లి నుంచి.
1: మళ్ళీ సుబ్బమ్మ గారు అనగానే నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ గుర్తొస్తుంది. అక్కడ విమెన్ స్టడీస్ కోసం ఒక బిల్డింగ్ కట్టడానికి సేవ్ చేసుకున్న సేవింగ్స్లోంచి చాలా భారీ మొత్తం ఇచ్చారు ఆవిడ. అయితే మల్లాది సుబ్బమ్మ బిల్డింగ్ అని ఉంటుంది. సో ఆ క్రమంలో ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ఇతరుల కొరకు, ముఖ్యంగా మహిళల కొరకు చాలా సెల్ఫ్లెస్గా వర్క్ చేశారు, అలాగే మంచి సాహిత్యం కూడా అందించారు.
0: నాకు ఒకటి కాదండి సుబ్బమ్మ గారితో నాకు ఎలాంటి అంటే మీకు అన్ని కలగలిపోయారు
1: పెట్టారు, మీరు చెప్పారు చిన్న చిన్న
0: స్త్రీ విమోచన, స్త్రీ అభ్యుదయ ఇలాంటివి అనమాట, స్త్రీ జనాభ్యుదయ.
1: ఎలాంటి సమస్యలు ఉండేవి మహిళలకి?
0: అందరూ అండి, ప్రతిదీ కూడా షెల్టర్కి వచ్చేసేవారు ముందరు సుబ్బమ్మ గారి దగ్గరికి, అలా అక్కడే షెల్టర్ ఇవ్వడం, ఈ హస్బెండ్స్ ప్రాబ్లం తాగి కొట్టి అలాంటివన్నీ ఎక్కువ వచ్చేవండి అప్పుడు వాడు పట్టుకుని.

0: వచ్చే కూలీ అంతా కూడా వాడు ఖర్చు పెట్టేసేవాడు. వీళ్ళు పాపం అనాథ పనులకు వెళ్ళడం, ఎంత సంపాదించి సరిపోవు కదా, ఇంకా పిల్లల్ని చదివించలేకపోయేవాళ్ళు, అలాంటి సమస్యలు, కొట్టి పంపడాలు, లేకపోతే పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటివి ఆ రోజుల్లో బాగా ఉండేవండి. అప్పుడు వాళ్ళకి ఏ షెల్టర్ లేక వచ్చేసేవాళ్ళు. వర్ణాంతర వివాహాలు కూడాను అవి సుబ్బమ్మ గారు, నేను అక్కడే చేసేదానండి. ఎవరినైనా తీసుకుపోయి మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గరే, వాళ్ళ దాంట్లోనే ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చేవారు,
1: మ్యారేజ్ సర్టిఫికెట్.
0: వాళ్ళు, నేను మాత్రం పర్సనల్గా వెళ్ళి వీళ్ళు ప్రేమించుకున్నాను ఇంట్లో చచ్చేసేవారు. మ్యారేజ్లు చేసేవాళ్ళు కాదు అప్పట్లో, ప్రేమించుకున్నాం అంటే.
1: అంటే ఇతర కులాలు ఇతర మతాలకు చెందిన వాళ్ళు
0: వర్ణాంతరాహాలు అలా వచ్చేసినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళు సరైన వాళ్ళ, నిజంగా ప్రేమించుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు పై పైన ఇదేనా ఆకర్షణ అని వెళ్ళి నేను చూసేదాన్ని. నేను చూసి వాళ్ళని తీసుకొచ్చి సరిగ్గా ఉన్నారు వీళ్ళు, చేద్దాం సుబ్బమ్మ గారు అనేదాన్ని. చాలా మ్యారేజెస్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం, బాగానే ఉన్నారు వాళ్ళతో. ఇప్పుడు కూడా కలుస్తారు అందరూ వచ్చి,
1: టచ్లో ఉంటారా?
0: ఉంటారు, కొంతమంది ఉన్నారు. చాలా చేశారన్నమాట. ఇంకా సుబ్బమ్మ గారు పోయాక కూడా నేను కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి గుళ్ళల్లో పెళ్లి చేసి కూడా ఉన్నాయి. కొంచెం సరిగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి సామాన్లు అవి కొని ఇవ్వడం, ఇంటికి కావాల్సినవన్నీ చాలా చేసాం. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలన్నీ ఉండేవి. కార్కటికి ఉండేవారైనా అలాగే మొదటి భార్యను వదిలేసి ఇంకో చేసుకుంటే ఆవిడ వచ్చి బాధపడుతుంటే సుబ్బమ్మ గారి దగ్గర, ఇది 20 ఏళ్ళు అయింది రాజ్యలక్ష్మి ఆయన వదిలేసేసి ఇవి తిరుగుతూనే ఉంది చెప్పులు అరిగేటట్టు, నువ్వు చూడంటే నేను ఆ కేసు పట్టుకుని వదలకుండా ఆవిడకి ఇప్పించా భరణం అనమాట. ఒకేసారి లంచం అమౌంట్ ఇచ్చా. ఇప్పుడు ఆవిడ తర్వాత కూరగాయల వ్యాపారం అది పెట్టించానండి, అవన్నీ చేసుకుని పిల్లల్ని పోషించుకుని మనవలు ఇప్పుడు బాగుంది అనమాట. అంటే అలాంటి మొండి కేసులు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే బాగుండే నాలాగా అనుకునేదాన్ని. అలాగేనమ్మా, ఇంకా అన్ఎంప్లాయీస్ పాపం ఎంతోమంది హస్బెండ్ పోయిన వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే, నేను చాలామంది ఇప్పుడు మన లేడీ ఎంటర్ప్రెనర్స్ చాలామంది ఉన్నారు కదా పెద్ద పెద్ద పొజిషన్స్లో, వాళ్ళతో చెప్పి ఎక్కడైనా ఫిలప్ చేసి వాళ్ళని పెట్టేదాన్ని జాబ్కి. అందరు బాగున్నారు, చిన్న చిన్న పిల్లలు బాగా చేసుకుంటున్నారండి. గవర్నమెంట్లో కూడా జాయిన్ చేశాను, బయట ప్రైవేట్ దాంట్లో కూడా ఇప్పించారు. అంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, మనకున్న పరిచయాలతో.
1: మేడం, మరి మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, మరో సందర్భంలో మనం మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు, మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, మరి ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
0: నేను అప్పట్లో ఇంకోటి ఏంటంటే, మన యూనిసెఫ్లోనేమ్మా, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇవ్వాలి అన్ని పాపం వెనకబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఖర్చులు అయ్యేవి. యూనిసెఫ్లో మనం ఇక్కడ ఒక కార్డ్ అమ్మి వాళ్ళకు ఒక రూపాయి కనుక పెడితే కనుక అక్కడి నుంచి మనకు ఫండ్ వచ్చేది మళ్ళీ,
1: ఓకే,
0: యునైటెడ్ నేషన్స్ నుంచి. అందుకని ఏం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రాజెక్ట్స్లో కూర్చున్నప్పుడు ఇలా యూనిసెఫ్ కార్డ్స్ ఉన్నాయి, అవి సేల్ చేస్తే కనుక మనం ఫండ్ ఇవ్వచ్చని మీటింగ్లో తీర్మానించారు. అప్పుడు అవి ఒక్కొక్కటి 2 రూపాయలు 1 రూపాయి ఉండేది ఆ రోజుల్లో కార్డ్. అట్లాంటివి అమ్మి ఒక 10 లాక్స్ ఎవ్రీ ఇయర్లో వాళ్ళకి ఫండ్ ఇచ్చేదాన్ని నేను. నేను ఒక్కోసారి 8 లక్షలు 10 లక్షలు అలా ఇస్తే, అది యాక్చువల్గా బాగా చదువుకుని అదే ఎడ్యుకేషన్కిను అసలు మన డైనమిక్కి మన ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో అనుకుంటా అండి. బాగా చదువుకుని బాగా ఇంగ్లీష్లో మాట్లాడే ఆ రోజుల్లో ఆర్డర్లు తీసుకొస్తే వాళ్ళందరినీ బ్రేకప్ చేసి ముందుకెళ్ళి స్టార్ లేడీ అవార్డ్సే వచ్చాయి నాకు. వాళ్ళు ఎప్పటి నుంచో అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అప్పుడు నాకు వరుసగా అవార్డ్స్ ఇచ్చారు అనమాట, 85, 86, 87.
1: స్టార్ లేడీ అవార్డ్స్తో పాటు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డ్స్ కమిటీకి జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నారు. అలాగే ఫిల్మ్ అవార్డ్స్, టీవీ అవార్డ్స్ అండ్ నంది టీవీ అండ్ ఫిల్మ్ అవార్డ్స్కి జ్యూరీ మెంబర్గా ఉన్నారు. దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మల్లాది సుబ్బమ్మ అవార్డు ఫర్ సోషల్ సర్వీస్ 2000 సంవత్సరంలో అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మీరు అందుకున్నారు మేడం. మరి మీ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు ఎంతోమంది ఆడవాళ్ళకి. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ లైఫ్, నాకు అన్నీ ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, చక్కగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నేను ఉన్నాను, చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నాకున్న డబ్బు, నాకున్న హోదా, నాకున్న పరిచయాలతో 10 మందికి నేను ఉపయోగపడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరొకరు. మీలాంటి వాళ్ళని చూసి ఇంకెంతోమంది, మనం ఈరోజు అనుకుంటున్నాం ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ ఎంపవర్ అదర్ విమెన్ అని, సో మీలాంటి ఆడవాళ్ళందరూ మిగతా వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మేడం, మరి మీ సమయం మాకోసం కేటాయించి ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: థ్యాంక్స్ అమ్మా.
1: మీరింతవరకు సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వనితాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: బాల వినోదం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం, అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్స్ సమయంలో మెరుగైన

0: పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో చక్కని పాటలు, పద్యాలు, శ్లోకాలు, దేశభక్తి గీతాలు, మరెన్నో కబుర్లు వినిపించడానికి మీ ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది రెడీగా ఉన్నారు. వీరందరూ పద్మారావు నగర్లోని జిగ్నాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి వచ్చారు. ఒకసారి స్వాగతం చెప్పేద్దామా?
4: నా పేరు లిర్తికాశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. జిగ్నాస్ పాఠశాల నుంచి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము మీ ముందు నాటకాలు, గేయాలు, కథలు, పద్యాలు ఇవన్నీ చెప్పబోతున్నాము. విని ఆనందపడండి. ముందుగా సాన్విత, విశ్రుత్ వీళ్ళు వినాయకుడి పాట పాడబోతున్నారు.

0: మై థ్యాంక్ యూ.
1: ఇప్పుడు యూకేజీ చదువుతున్న సంతోషి ఆద్య రైమ్స్ చెప్పబోతుంది.
2: చబ్బి చీక్స్ డింపుల్ చిన్ రోజీ లిప్స్ టీత్ విటిన్ కర్లీ హెయిర్ వెరీ ఫెయిర్ ఐస్ ఆర్ బ్లూ లవ్లీ టూ టీచర్స్ ప్యాడ్ ఇస్ దట్ యూ yes yes yes run run run away you run here comes the color from the water gun dum dum dum holy has come thank you.
1: ఇప్పుడు పిఆర్ కార్తికయ్య హిందీ రైమ్స్ చెప్పబోతున్నాడు.
3: ఆసే అనార్ అనార్ ఓతే బరే మజేదార్ ఆసే ఆమ్ ఆమ్ ఓతే బరే మజేదార్ చోటీ సే ఇమలి కత్తి కత్తి ఇమలి ఈ సే ఇక్ కత్తి కత్తి ఇక్ ఊ సే ఉల్లు ఊ సే ఊన్ రుషే రుషే ఋషి కట్టే జ్ఞాన్ ఏ సే ఏది ఐ సే ఐనక్ ఓ సే ఒకలి ఔ సే ఔరత్ అంగ్ సే అంగుర్ అహమాలే కుచ్నై థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ముతహాల్ ఒక కథ చెప్పబోతున్నాడు.
4: హలో ఎవ్రీవన్, యు ఆర్ లిసనింగ్ టు మొహమ్మద్ ముతహాల్ హుసేన్. ఐ గోనా సే యూ షార్ట్ అండ్ నైస్ స్టోరీ ఆఫ్ యాంట్ అండ్ ఎ డఫ్. వన్స్ దేర్ వాజ్ ఎ లిటిల్ యాంట్ సర్చింగ్ ఫర్ వాటర్ అండ్ ఫెల్ ఇన్ టు ఎ స్ప్రింగ్. ఎ కైండ్ ఆఫ్ సో హర్ స్ట్రగల్ అండ్ డ్రాప్ ఎ లీఫ్ ఇన్ టు ద వాటర్ అండ్ హెల్ప్ ద యాంట్ టు రీచ్ అవుట్. Later, a ant saw the hunter about to trap the dove. To save the dove, ant beat the hunter to make him drop his net. The dove flew away safely. Moral, one good turns deserves another. Thank you.

0: ఇప్పుడు జేస్వి మానస భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు తెలియజేస్తుంది.
1: భగవద్గీత శ్లోకాలు 12వ అధ్యాయం. అతత్వాతశోధ్యాయ అర్జున వాచ ఏవం సతతయుక్తాయ భక్తాస్వం పరిపాసతే ఏచా ప్రక్షరమౌర్యత్తం తేజాగేయో పవిత్రమః. శ్రీభగవానువాచ మయ్యా వేషమనోయేమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః మేమేయుత్తక్త మామతాః ఏత్వా శరమనిత్యేషం ఔర్యత్తాం పరిపాసతే సర్వాద్రగుమాశించం చ కూటస్థమచలందువం సన్యమేడియర్ గ్రామం సర్వత్తాసమబుద్ధయ ఏత్వా అంటే మావేవ సర్వభూత తేరచ. థ్యాంక్ యూ.
0: ఇప్పుడు ఫాతిమా ఒక పద్యం చెప్పబోతుంది.
2: సూరజ్ నికలా ధూప్ ఖిలి ఫూల్ ఖిల్ గయా సహతూత్ పర్ చూలా దార్ ఖుష్బూ చూలా చూల్ రీతు సహతూత్ ఖా. థ్యాంక్ యూ.
0: ఇప్పుడు అభినవ్ రవికుమార్ తన ఫేవరెట్ టీచర్ గురించి చెప్తున్నాడు.
3: My favorite teacher is science teacher. She is our class teacher. She teaches science. She is very kind. She teaches with lot of fun. She tells us to write neatly. She take care of us. I love my teacher. Thank you.
0: ఇప్పుడు భవిష్య తన్విశ్రీ దేశభక్తి గీతం పాడబోతున్నారు.

0: అందమందరం
1: ధన్యవాదములు.
2: ఇప్పుడు చిన్మయ్ మిత్ర ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాడు.
3: ఒక చిన్న ఊరిలో నారాయణ అని ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకు 4 కొడుకులు. ఆ 4 కొడుకులు ఎప్పుడు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవారు. నారాయణ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు, వీళ్ళని ఎలా కలిసిమెలిసి ఉండాలి అని ఇట్లా నేర్పించాలి అని. ఒకరోజు తనకి ఒక ఉపాయం

0: వస్తుంది. ఒకరోజు తను నాలు కర్రపుల్లలను తెచ్చి తలా ఒక్క తెచ్చారు. వాటిని విల్చేయమన్నారు. అందరు చేతులున్న నాలు కర్రపుల్లలను అందరూ సులభంగా విల్చేశారు. నారాయణ మళ్ళీ నాలు కర్రపుల్లలను తీసుకువచ్చి దాన్ని ఒక దారంతో కట్టి ఒక కత్తని చేస్తారు. అట్లనే మరో 3 సార్లు చేస్తారు. మొత్తము 4 కత్తలను నారాయణ తయారు చేశారు. అది తలా ఒక్క తెచ్చారు. ఇంతకు ముందు విరివిరిగా ఉంటే అందరూ సులభంగా విరిచేశారు, కానీ ఇప్పుడు అన్ని కలిపి ఉంటే విరిచేయలేకపోయారు. అప్పుడు నారాయణ అంటారు, చూసారా పిల్లలు, మీరు విరివిరిగా ఉంటే మీరు సులభంగా విరిచేశారు, కానీ కలిసి ఉన్నప్పుడు మీరు విరిచేయలేకపోయారు. అందుకే మీరు కలిసిమెలిసిగా ఉంటే మీరు బలంగా అవుతారు. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదములు.
1: ఇప్పుడు వినీత్ సరదాగా మనకు 4 వాక్యాలు చెప్పబోతున్నాడు.
2: చీకటి వంటిది బొగ్గు, ఇంటి ముందు ముగ్గు, ముగ్గులో పూల మొగ్గ, మురిసింది పాప బొగ్గ. అక్క ఎక్కింది పక్క, చూసింది నింగి చుక్క, మెరిసింది ముక్కు ముక్కెర, ఎగిరింది తక్కరి కొక్కెర. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు అక్స ఒక పోయం చెప్తుంది.
3: నమస్కార్ సభీ లోగ్, మేరా నామ అక్సా ఫాతిమా హై, మే 4 కక్షా మే పడతీ హూ. మేరే విద్యాలయ కా నామ హై జిగ్నాస్ విద్యాలయ. ఆప్ సభీ లోగో కో మే కృతా సునానే వాలీ హూ. కృతా కా నామ హై ఫౌజీ. దేశ్ కి రక్షా కర్తే కౌన్, హమ్ తో దిన్ భర్ కర్తే మోజ్. దేశ్ కి రక్షా కర్తే ఫౌజీ, ఫౌలాద్ సే హై అప్నే నౌజవాన్. దేశ్ కే గౌరవ హై ఫౌజీ, కర్తే హర్ మౌసమ్ దేశ్ కి రక్షా. జై హింద్ జై భారత్. ధన్యవాద్ సభీ లోగ్.
1: ఇప్పుడు యశ్వంత్ ఒక హిందీ పద్యం చెప్పబోతున్నాడు.
4: చం చం చం చం బిజిలీ చమ్కే, జం జం జం జం పానీ బల్చే, దమ్ దమ్ నమ్ ఢోలక్ బాజే, చం చం చం చం హంతో నాచే, పానీ బల్చే జబ హోలే హోలే, తల్ తర్ తర్ తర్ మెండక్ బోలే. ధన్యవాద్.
1: ఇప్పుడు చేతన్ భగత్ ఒక కథ చెప్తున్నాడు, విందామా?
5: ఒక ఊరి చివరిన పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగటం చేసేవి. ఇవి ఎప్పుడో కలిసి మెలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులి సింహం వీటి జోలికి రాలేకపోయాయి. కొంతకాలానికి ఏదో విశేషంలో వీటి మధ్య దెబ్బలాట జరిగింది. 4 ఆవులు 4 వైపులా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి సింహం దాసుకొని ఒక్కొక్కదాన్ని చంపేశాయి. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదాలు.
1: ఇప్పుడు నిహారిక ఉయ్యాలో అనే పాటని వినిపిస్తుంది.
6: అందరికీ నమస్కారం, నా పేరు నిహారిక, నేను 5వ తరగతి చదువుతున్నాను. కలవారి కోడలు వియాలో కనక మహాలక్ష్మి వియాలో, కలవారి కోడలు వియాలో కనక మహాలక్ష్మి వియాలో, కడుగుతున్నది పప్పు వియాలో కడవల నా పొసి వియాను, కడుగుతున్నది పప్పు వియాలో కడవల నా పొసి వియాను.

తీసింది ఎడవకు సెల్లెలవియాలో ఏమి కష్టాలమ్మవియాలో, ఎడవకు సెల్లెలవియాలో ఏమి కష్టాలమ్మవియాలో, తుడుచుకో కన్నీళ్ళు వియాలో ముడుచుకో ముళ్ళమ్మవియాలో, తుడుచుకో కన్నీళ్ళు వియాలో ముడుచుకో ముళ్ళమ్మవియాలో, ఎత్తుకో బిడ్డను.

వాళ్ళతో వియాలో చెప్పిరామమ్మా వియాలో, చెరిని వాళ్ళతో వియాలో చెప్పిరామమ్మా వియాలో, కట్టె మంచం మీద వియాలో పవించిన మామ వియాలో, కట్టె మంచం మీద వియాలో పవించిన మామ.

పంపుతారమియాలు, నేనెరగనెరగమియాలో మీ అక్కను అడుగు మియాలు, నేనెరగనెరగమియాలో మీ అక్కను అడుగు మియాలు, వంటశాలలో ఉన్న

0: పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, కట్టుకో చీరలు ఇయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఇయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఇయ్యాలో, పుట్టింటికి నువ్వు ఇయ్యాలో, శుభముగా పోయిరా ఇయ్యాలో, పుట్టింటికి నువ్వు ఇయ్యాలో, శుభముగా పోయిరా ఇయ్యాలో, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఇయ్యాలో, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఇయ్యాలో. ధన్యవాదాలు అందరికీ.
1: ఇప్పుడు దిశాంత్ ఒక కథ ఇంగ్లీష్లో చెప్తున్నాడు.
2: హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దిశాంత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th స్టాండర్డ్. ఐఎమ్ ఫ్రమ్ జిగ్నా స్కూల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఏ మారల్ స్టోరీ, డాంకీ ఇన్ లయన్ స్కిన్. వన్స్ అపాన్ ఏ టైమ్ డాంకీ ఫౌండ్ లయన్ స్కిన్. హీ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్కిన్ వేర్ ఎవర్ హీ వెన్ ద అదర్ యానిమల్స్ అండ్ పీపుల్ ఫియర్డ్ హిమ్. ఎవ్రీవన్ థాట్ హీ వాజ్ ఏ రియల్ లయన్. Soon he started to think himself as a lion. One day some donkeys are braying. He heard he wanted to show that he can sing even louder. He started braying. The villagers heard him. They ran with sticks. They beat them to death. Those poor donkeys paid the price for his foolishness. Never masquerade as a someone lies. Thank you.
1: నా పేరు లిర్తికాశ్రీ. నేను ఒక పాట పాడబోతున్నాను.

కోదండరామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామ రామయ్య రామ రామ కో

0: పోతున్నాడు.
1: చిలుక, పిచ్చుక, ఎలుక, జింక కలిసి ఉండేవి. ఒకనాడు జింక వలలో చిక్కుకుంది. అది చిలుక ఇంకా పిచ్చుక చూసి ఎలుక దగ్గరికి వెళ్ళింది. అవి చాలా బాధపడ్డాయి. చిలుక ఇంకా పిచ్చుక జింక వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పాయి. ఎలుక వచ్చి వలను కొరికి జింకని కాపాడి తమ ఇంటిగారికి తీసుకుని వెళ్ళింది. జింక ధన్యవాదాలు చెప్పింది. నాకు ఈ కథలో ఏం అర్థమైందంటే, మన స్నేహితులకి ఎవరికి ఆపద వచ్చినా మనం సహాయం చేయాలి. థ్యాంక్ యూ.
0: ఇప్పుడు అలీ హిందీలో ఒక కథ చెప్పబోతున్నాడు.
2: ప్రణామ్, మే చెద్ది కక్షా సే పడతా హూ. మేరే స్కూల్ కా నామ్ జిగ్నాస్ స్కూల్ హై. ఏక్ బార్ కీ బాత్ హై, జంగల్ మే ఏక్ కౌవా రహతా థా. వో బహుత్ ఖుష్ థా క్యూంకి ఉస్కి జ్యాదా ఖ్వాహిషే నహీ థీ. ఏక్ బార్ వో జంగల్ మే ఏక్ హన్స్ కో దేఖా. వో కహనే లగా కి వో బహుత్ అచ్చా హై. థ్యాంక్ యూ.
0: నేను నా స్నేహితులు శ్రీకృష్ణుడి పాట పాడబోతున్నాము.

నీ చెయ్యి చిక్కితే రామా కోదండ రామా. ధన్యవాదములు. ఇప్పుడు తన్వేష్ తెలుగులో ఒక చిన్న కథ చెప్పబో

0: ధన్యవాదములు.
1: విన్నారు కదా చిన్నారులు, మీరు ఇంతవరకు పద్మారావు నగర్ లోని జిగ్నాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటూ మళ్లీ ఇంకొక కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గా, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు, సంగీతం కె సత్యనారాయణమూర్తి, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

0: హలో రాణి, నువ్వా? బాగున్నావా? అందరం బాగున్నాం. ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా. అలాగా? సరే సరే, మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్ళారు తీసుకురావటానికి. రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. బాయ్ బాయ్. రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
1: బాగా జరిగిందమ్మా. మధు ఏడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
1: రాలేదమ్మా,
0: ఆఫీసులో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేశారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.

0: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
1: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
3: అలాగేనండి.
1: అయ్యో, నీకెందుకే మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
3: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా తీసుకెళ్ళని. నానా మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బైదిబాయ్, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది, ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
1: మంచిదిరా.
2: అలాగే.
1: ఏమండి చూసారా, వాడు ఆదరణ ఆపే అయిత, అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
0: నేను పనిచేసింది ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
3: నానా ఎంతసేపు అయిందానా మీరు వచ్చి?
0: ఇప్పుడేనమ్మా.
3: ఆరోగ్యం బాగుందా అమ్మా?
1: బాగుందమ్మా.
3: నానా మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
0: చాలా సంతోషం తల్లి.
1: అల్లుడి గారు రాలేదా అమ్మా?
3: రాలేదమ్మా.
1: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
3: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తావు అంటున్నారమ్మా.
0: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్ళావు కదా.
3: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో సరుకులు దింపడానికి 5 లక్షలు కావాలి, మీరే ఎలాగలా సర్దాలి నానా.
0: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిందనమ్మా?
3: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
0: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
3: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా, మీరే ఎలాగలా సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
1: అయ్యో అలా మాట్లాడకమ్మా.
3: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివించి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే డబ్బుదే డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్కు మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
0: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
1: పాపం మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: అత్తయ్య, వదిలిగారు వచ్చినట్టున్నారు.
1: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
3: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
0: అలాగేనమ్మా, అలాగే.
3: అత్తయ్య మీకు విషయం చెప్పాలి.
1: ఏమిటమ్మా?
3: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్య.
1: పర్వాలేదు చెప్పమ్మా.
3: మరి నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అత్తయ్య.
1: అవునా, చాలా సంతోషం తల్లి.
3: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య.
1: ఏమ్మా?
3: అత్త మామ పార్వతీ పరమేశ్వరులాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటెవరు కడుగుతారు, ఇల్లు ఎవరు తుడుస్తారు, బట్టలెవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
1: అయ్యో అలా అంటే ఎలా అమ్మా, అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
3: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య, ఇంతిల్లు కట్టుకున్నాము, బోళ్ళన్ని అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని. అయినా కుదరదని చెప్పేశాను అత్తయ్య.
1: అయ్యయ్యో ఎందుకు అలా చెప్పావమ్మా, నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఇంత ముద్ద వండి పాడాడు నాకేం కష్టం కాదు, నా అమ్మ కాదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
3: సరే అత్తయ్య, మీరు అత్తయ్యే కాదు మా అమ్మ కూడా.
1: అమ్మగానే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
3: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
1: వద్దమ్మా.
0: అమ్మాయి.
3: మావయ్య.
0: అమ్మా రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
3: అయ్యో అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
0: అలాగే అలాగే. ఏ శ్యామలా,

0: ఏంటి ఆలోచిస్తున్నావు?
1: మన దుర్గ గురించేనండి.
0: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
1: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. దాన్ని పిలిచి ఆ 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
0: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
1: ప్లీజ్ అండి.
0: సర్లే, కానీ హలో, ఆ మధు, ఆ చెప్పరా చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలకి ఇచ్చేలేవా? నా దగ్గరున్న డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. ఏమే శ్యామలా, మన ఇంట్లో కర్ణ పిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
1: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా, అలాగే మన దుర్గ కూడా.
0: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు అయితే తీసుకురాపో వెళ్ళు.
1: అలాగే.
0: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?

0: అమ్మా వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా, డబ్బు జాగ్రత్త. ప్రేమాధు, మీ నాన్న తెల్లవారులు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రద్దానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాల చారు తాగితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబులో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు,
2: ఏంటి
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థ్యాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
0: అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావే.
0: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే ప్లీజ్. నా బంగారానివి కదూ ప్లీజ్. ఏంటి
3: ఎరా, ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
3: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువు.
3: అలాగలేరా.
1: అమ్మా పార్వతి, ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా, పాలు బాగా పలుచగా ఉన్నాయి
0: అన్నట్టు. మర్చిపోయాను మావయ్య, మన పాలుబూతివాడు మీ ఊరు వాడేగా. అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి, మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
1: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటువ నేను వెళ్తాను.
3: ఆడదానికి ఒక్కతేవే చీకట్లో నువ్వెందుకే, నేను వెళ్తాలేవే.
0: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
3: అలాగేనమ్మా.
0: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా

0: కిల్లు.
1: హలో, ఎవరు? మీరా మామయ్య గారు? నమస్కారం. ఏంటి మామయ్య గారు, పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో, కొంపలు అంటుకున్నాయి, ఆటంబాం పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో అమ్మో.
0: ఏమంటున్నాడు మా నాన్న?
1: ఇక్కడికి వస్తానంటున్నాడు. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో.
0: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
1: అవును, పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో, ఆయన ఇక్కడికి వస్తే గదేది?
0: ఈ గదిలోనే ఉంచుతాం.
1: అమ్మో, ఈ గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి. అమ్మో,
0: సరే సరే, ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
2: అమ్మాయ్, ఇదిగోనమ్మా, ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను, కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
0: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
2: సరే సరే, అలాగే.
1: నానా, మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
2: అలాగా, రానివరా.
1: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి నాన్న.
0: అవును మావయ్య, అసలే అనారోగ్య మనిషి, ఆయనకు అన్ని సపరేట్గానే ఉండాలి.
1: ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
3: ఎవరు వెళ్ళేదాకరా?
0: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
3: అవునా, చాలా సంతోషం తల్లి.
1: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి.
3: దాందే ఉందిరా, 4 రోజులు సర్దుకుంటే పోలా?
1: ఈరోజే మీ గది ఖాళీ చెయ్యాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
0: అబ్బా, చేస్తారులేండి. అత్తయ్య, మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త ఆ మూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
3: ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు?
2: శ్యామలా, ఇంతకీ తూర్పు ఎటు?
3: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
2: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
3: అసలు మనకి గది ఎక్కడుందండి?
2: అబ్బా, ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా. ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
3: 4 రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
2: లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామలా, ఓయ్ శ్యామలా, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసి ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి. రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వెంకుడు గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిళ్ళు తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిళ్ళు తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయి.
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకులు సిమెంట్తోనేగా. ఈ ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే మీ అబ్బాయి, మీ కోడలు.
0: ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
2: పార్వతి వాళ్ళమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి, పార్వతి వాళ్ళమ్మంటే మీ భార్యే కదా?
2: ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
2: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
2: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు, వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడతామని బజారుకు తీసుకెళ్లాను. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి

0: హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మని అడిగాను. పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టీ నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించటానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
1: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు.
0: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి. కనీసం కాపురానికి వచ్చేదని చెప్పుండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది. నా అత్తగారు నన్ను మోసం చేశారు. మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
2: అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి.
0: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
1: ఏం బావుగారు?
0: ఆవిడ చనిపోయింది.
1: సారీ బావుగారు.
0: సారీ ఎందుకు?
1: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
0: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంటగది?
1: అవును బావుగారు.
0: బాగుంది. ఇదేనా నా గది?
1: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
0: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
1: మీకోసం ఒక పర్మనెంట్ గది? నాకేం అర్థం కావటం లేదు బావుగారు.
0: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదా. అయితే మీకు నిజం చెప్పాలి.
1: చెప్పండి.
0: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
1: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి.
0: అప్పుడు మీ అబ్బాయి, మీ కోడలు నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని, మీరు డబ్బిస్తే కానీ వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పించాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్నింటో పెట్టుకుని పోషించాలని, నాకో పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు. అలాని రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
1: మీరు చెప్పేదంతా నిజమేనా బావుగారు?
0: అంతాశ్చర్యం ఎందుకు? వడ్డీకి డబ్బిచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా? ఏ, మీరు రాయించుకోలేదా?
2: కొడుకులతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
0: కదా, ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహీ అంటూ ముష్టెత్తుకుంటామా? ఎవండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు. లేకపోతే మూటగట్టి ఓ మూలకు విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా, ఎంతసేపండి మీరు వచ్చి?
0: ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను. సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
0: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
0: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా, పదండి నాన్న.
4: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
1: కాలేదురా.
4: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
1: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా. కానీ మీ అమ్మ బట్టలయ్యి ఎక్కడ మార్చుకుంటుందిరా?
4: మన్నింటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మామయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
4: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు. మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మామయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
4: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా? మాకేం సంబంధం లేదని చెప్పేసేయచ్చు, కానీ బాగుండదు కదా.
1: ఏమేవు, పాపం కుటుంబ గౌరవం కోసం వీడు మామగారిని భరిస్తున్నాడు ఎరా.
4: అవునానా? అవును.
1: నువ్వు చాలా గ్రేట్ రా.
3: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లి రోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
2: అలాగేనమ్మా.
3: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
2: అమ్మా, ఒక్క నిమిషం.
3: ఏ అత్తయ్య?
2: బయటున్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్లో వేద్దాం. మీ మామయ్య గారు కాస్త నడుము వాల్చుకుంటారు.
3: ఆ పట్టి మంచం ఇక్కడ, 4 వచ్చే ఇల్లు హాల్లో బాగుండదులే అత్తయ్యా.

0: వస్తున్నానా? సరే నాన్న, అలాగే.
1: శ్యామలా,
0: అత్తయ్య మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకుని జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళస్తా అత్తయ్య.
1: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం నీకేమీ గుర్తుకు రావటం లేదు?
2: లేదే.
1: అప్పుడే మర్చిపోతే అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నాన్న.
1: అత్తయ్య గారు.
0: నాన్న.
1: అత్తయ్య గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
3: ఏంట్రా?
1: చెప్పండి.
0: నాన్న, తెనాల్లో మా మున్సిపల్ స్టాఫ్ ఓ వెంచరేశారు నాన్న. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కానీ తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నారు మావయ్య.
0: అవునానా?
2: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
0: నాన్న, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొందలుచుకున్నావు. ఈ ఇంటి మీద పెట్టే డబ్బేదో తెనాల్లో ఇంటి మీద పెడదాం నాన్న. అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
2: ఏమండి, వీడు కూడా ఓ ఇంటివాడు అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: కొత్త ఇల్లు అంటే మాట్లాడే. అయినా ఉన్న డబ్బంతా మీకే ఇచ్చేస్తే రేపు మా అవసరాలకి ఏమీ మిగలవు కదరా.
0: నాన్న, అవసరమైతే మా డబ్బు మీ డబ్బు కాదా? మా ఇల్లు మీ ఇల్లు కాదా? నాన్న, ఎక్కడున్నా మీదే పెత్తనం. నేను తెనాల్లో కట్టబోయే కొత్త ఇంట్లో అమ్మకి నీకు విశాలమైన పడగది కట్టిస్తాను. డబల్ కాట్ వేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలు నాన్న, మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది. అవునా పార్వతి?
1: అవును మావయ్య, మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
0: ప్లీజ్ నానా.
3: సరే సరే, కానివ్వండి, మీరు అందరు అడుగుతున్నారుగా, అలాగే ఇస్తారే.
0: థ్యాంక్స్ నానా.
2: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
3: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
2: మీ వెన్యూ నాకు అర్థమైందిలేండి.
3: శ్యామలా, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
2: ఆపండి మీ వేళాకోవడం.
3: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
2: ఏ రోజండి?
3: ఈ ముత్యం నాదైన రోజు.
2: మన పెళ్లి రోజు. అరే, నేను మర్చిపోయాను సుమా. మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
3: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈరోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మధుని అడగాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.
2: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
3: ఎందుకంటే అది నా సెంటిమెంట్, అది అలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
0: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?
3: డబ్బా? ఏమి లేదురా.
0: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఇప్పుడేం చేయాలో ఏమిటో.
3: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీసుకు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువ. ఇన్నేళ్ళ నీ సర్వీసుకు మెచ్చి నేను నీకు కప్పుతున్నాను.
2: ఏమండి,

0: అత్తయ్య, మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
1: మంచిదమ్మా.
2: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
3: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తెస్తాలే.
0: వెళ్ళొస్తాం మావయ్యా.
3: మంచిదమ్మా. శ్యామలా, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
1: ఉద్యోగాలు ఏమిటండి?
3: అదేనోయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
1: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
3: పోనీ, వీధి గుమ్మానికి నేను మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు, వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నే చెప్పిన మాట రుజువైందిగా.
3: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని విసిరేశారుగా.
3: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నారు.

0: ఏమండి ఏమండి?
1: ఏంటి పార్వతి?
0: ఇదిగో మీ అక్క వచ్చింది, మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
1: అలాగా దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
2: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
1: అలాగే.
2: ఏయ్ శ్యామలా.
3: వస్తున్నా.
2: ఇలా రావోయ్, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు.
3: ఇటువండి.
2: అమ్మా.
4: ఏ నానా, బాగున్నావా?
2: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
4: ఇప్పుడే నానా.
2: అమ్మా, అల్లుడు గారి ఉద్యోగం
4: ప్రస్తుతానికి ఉంది.
2: వ్యాపారం తల్లి.
4: క్షేపంగా ఉంది నానా.
2: సంతోషం తల్లి.
4: నానా, మీ మనవడితో పెద్ద చిక్కొచ్చి పడింది నానా.
2: ఏమా, చదువు విషయమా ఏంటి?
4: అబ్బే, ఆ విషయంలో పేచీ ఎప్పుడూ లేదు.
2: మరి
4: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్ లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
2: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
4: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా, వెండి కుంకుమల్ని కూడా పంచారు.
2: ఆ స్థితి మంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
4: పులిని చూసి నక్క బాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మానవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశారంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
3: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధకుంటావా అమ్మా?
2: అప్పుడు నీ ఒప్పని చేయమ్మా, మంచి రోజు చూసి మనవాడిని ఇక్కడ తీసురామ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
3: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పనిచేసా పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
4: ఏదో తూత మంత్రం చెప్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా.
2: అమ్మా, అంత శక్తి మనకి ఎక్కడుందమ్మా? ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి, నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
3: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
4: మొగుడు తాన అంటే పెళ్ళం తందనా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక.
3: అది కాదమ్మా.
4: మెళ్ళ గొలుసుందిగా, ఇవ్వు, అక్కడ తెచ్చుకుంటాను.
2: అమ్మా, దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
4: మీకు ఇది ఎప్పుడు ఉండే ఏడిపేగా.
3: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
4: ఆపండి అమ్మా. ఈనా ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు.

0: ఒట్టి పైన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి. అవునండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి. ఎవడి ఎవడి ఎవడి? తమ్ముడు చూసావా, మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు. మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు, నాన్న ఎటు ఇవ్వలేడు గాని మీ మేనల్లుడు పంచెల ఫంక్షన్కి ఒక్క 50,000 సర్దరా.
1: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
0: అంటే ఏమిట్రా?
1: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
0: నీకెవరు చెప్పారు?
1: అదే ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
0: అది కాదురా.
1: ఏయ్, ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతంతా నాతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.
0: ఏంటి, చెప్తున్నాను కదా ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి వాత పెడతాను. పోను, డబ్బు కావాలంటే డబ్బు.
2: అమ్మా దుర్గా.
0: ఏంటి?
2: మీ అమ్మ టిఫిన్ రమ్మంటుందమ్మా.
0: చేస్తారులే.
3: ఏమండి, మీరు టిఫిన్కి రండి.
2: నాకింకా తెల్లారలేదే.
3: అదేమిటండి?
2: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు. పాలు తేగానే కూరగాయలుగా పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
3: అయ్యో నా మతి మండా, పిల్లలకు టిఫిన్ చేసే హడావళ్ళు మీ సంగతే మర్చిపోయాను. ఉండండి, కాఫీ తెస్తాను.
2: శ్యామలా, తెద్దుగాని రా, ఇలా కూర్చో.
3: ఏమిటండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా?
2: అవును శ్యామలా. శ్యామలా, ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం, పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం, భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
3: అలా మాట్లాడకండి.
2: లే శ్యామలా, నాకు పిల్లల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించావు, దాని ఫలితమే ఇదంతా.
3: ఏమండి, మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఏ అఘాయిత్యమని చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
2: శ్యామలా, వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామలా?
3: ఇప్పుడు మనకేమైంది, బాగానే ఉన్నాం కదా.
2: ఏం బాగుంటావు శ్యామలా, ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు. నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే. మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులోంచి రిటైర్మెంట్ ఉంటుందే. మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
3: నాకు ఇప్పుడు ఏమైంది, నేను సంతోషంగానే ఉన్నాను కదా.
2: ఏ సంతోషం శ్యామలా, కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళయింది, కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయుణ్ణి చేసావుగా శ్యామలా నువ్వు నన్ను.
3: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
2: ఎక్కడి నుంచి?
3: కంటి ఆసుపత్రి నుంచి.
2: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసుంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు. నిన్న నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు. కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
3: అయ్యయ్యో, కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
2: అసలు చూపు ఆంటం లేదు శ్యామలా. నేనేం చేయను, ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడడు కదే.
3: అన్ని వాడే చూసుకుంటానన్నాడు కదా.
2: వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు శ్యామలా.
3: ఎందుకు చూసుకోడు? ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను.
2: శ్యామలా వద్దు, వాడినేమీ అడగొద్దు, అసలు అడగనే వద్దు.
3: సరే, కాఫీ తెస్తాను.
2: శ్యామలా, కాఫీ ఏం వద్దులే.

0: ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
1: సరే మధు. ఒరే మధు.
2: ఏంటి?
1: మీ నాన్నకి అసలు కంటి చూపు కనపడడం లేదురా. ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
2: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా. ఈ నెలలోనే టీవీ కొన్నాం. మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి 2 నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
1: మీ నాన్నకి అసలు కంటి చూపు కనపడడం లేదురా. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.
2: బయటికి వెళ్ళొద్దాను, ఇంట్లోనే ఉండమను. చిచ్చి, ఎప్పుడు ఏదో సమస్య.
3: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం నీ కొడుకుని డబ్బులు అడిగినట్టున్నావు.
1: అవునమ్మా, ఇటప్పుడే కుదరదన్నాడు. నువ్వు
3: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
1: మీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
3: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెప్పుళ్ళు ఎందుకో

0: పార్వతి, పార్వతి,
1: నానా
0: ఇంత వేళ అయినా టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్య, అత్తయ్య,
2: వస్తున్నానమ్మా.
1: ఇంత వేళైనా మా నాన్నకు టిఫిన్ పెట్టరా? వెళ్ళండి, వెళ్ళి పట్టరండి.
2: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
1: నానా, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఆశీర్వదించండి.
0: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణ ఏమైనా కావాలా?
1: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
0: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
2: టిఫిన్ అండి.
0: నాకేనా ఇలా? ఇవ్వు.
2: కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.
0: రేపటి నుంచి లేటుగానియద్దు.
1: మావయ్య గారు, అత్తయ్య గారి పక్కన నుంచోండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ.
2: నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
1: వచ్చి దీవెన్లేనా? గిఫ్ట్లేం లేవా?
2: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
0: అమ్మా, కన్న వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలని దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
1: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారు మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
2: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండిడి చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది. చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
1: ఇది వరుస విన్నారుగా
0: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటానికి కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప కొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది మీ వదిన గారు. దాని చదువులకి, పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప కొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసి నా చెంపలు రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు.
2: ప్లీజ్ అండి.
0: ఏంటే ప్లీజు? ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే అమ్మా. అవునరా ఎంఏ? ఈ ఎంఏరా? నా కొడుకు ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి కొడుకు చేత నా గుండు కొరికిచ్చింది ఈ ఎంఏ. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నా

0: గుండు కొరికిచ్చింది ఈఎమ్మే. ఇద్దరు కలిసి నా గుండు కొరుకుతుంటే గొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈఎమ్మే.
1: ఏంటమ్మా ఆయన దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
2: మాకివ్వకుండా మోడ్ కట్టుకుని పైకి పోతాడా?
3: దుర్గా,
4: మిమ్మల్ని కొట్టడం ఏంటత్తయ్యా?
2: ఆడవాళ్ళంటే అంత తేలిక
3: కాదమ్మా. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం, దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించా. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చేయి

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచెల ఫంక్షన్కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడ పంపిద్దు గాని.
1: అలాగే
0: అమ్మా. అమ్మా
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను నాన్న తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
0: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
1: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
2: బట్టలు అవి సర్దుకోలేదురా.
0: నేను సాయం చేస్తాను, పద పద. మీ అమ్మను పర్మనెంట్ గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
1: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూటగట్టి వీధి బయట పారేస్తుంది.
3: శ్యామలా, ఓయ్ శ్యామలా.
0: అదిగో మావి గారు వచ్చారు.
1: అమ్మ లేదు.
3: ఎక్కడికి వెళ్ళిందిరా?
1: అక్కతో గుంటూరు వెళ్ళింది.
3: గుంటూరా? నాతో చెప్పకుండా అలా వెళ్ళదే.
1: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేయి చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
3: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
1: నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్దువు గాని.
3: ఏ, ఎందుకు అలాగా?
1: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటించాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
3: రే, నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదురా. ఛీ,
1: ఆగో.
2: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
3: శ్యామలా, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే శ్యామలా.
2: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేనే ఎలా వెళ్తాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
1: ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోట ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
2: మమ్మల్ని పంచుకుంటారట్రా?
0: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
2: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకా అయినా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
1: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
3: రేయ్, నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందరా. శ్యామలా, పద, వెళ్ళిపోదాం పద.
1: ఆగో, వెళితే నువ్వు వెళ్ళు. అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
0: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
3: ఏ హోదాలో ఉండాలి?
1: కన్న తల్లి హోదాలో ఉండాలి.
3: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, 3 ముళ్ళ బంధం. అది జీవితాంతం ఉండేదే.
1: కానీ మమ్మల్నే ఉద్ధరించావు.
0: కట్టుకొని అమ్మనే ఉద్ధరించావు.
3: అవును, మేం గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేం ఆదరించకుండానే ప్రయోజకులయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే ఉద్యోగం సంపాదించావురా నువ్వు. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని

0: విడదీయాలనుకుంటున్నారా?
1: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలని మాతో ఉండాలనుకుంటున్నావు.
2: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
1: అవును
0: అవును, నిజమే. అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టని ఆశ్రయించాలరా?
2: ఏమన్నా ఏమన్నా, ఎవరు వెధవ? ఎవరు వెధవ? ఇంకోసారి నోరు దారేమంటే
0: ఆగిపోయావే కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రులా నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాధరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్టనా కేసు, పెట్టమంటావా కేసు? పద శ్యామలా పద.
3: ఆగండి. చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు. ఏవైనా మిగిలింటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకుని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
4: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
3: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది. ఓ నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, పెద్దవాళ్ళు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
1: అంకుల్, ఆయన మోసంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
3: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు.
5: వీళ్ళిల్లేంటి నాన్న?
3: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
2: ఏంటా డాక్యుమెంట్?
3: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను, దానికి చట్టబద్ధత కల్పించాను, దీనికి తిరుగులేదు.
2: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
3: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది. అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
5: కన్న బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా నాన్న నువ్వు?
3: ఏమ్మా, కన్నవాళ్లకి పిల్లలు అన్యాయం చేయొచ్చు కాని పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
5: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
2: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
6: ఒరే మధు, మీరు పుట్టకముందు మాకు మేమేమో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని.

0: ప్రేమకు మీరు ఇచ్చేస్తాను. సున్నా సున్నారా?
1: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.
2: ఊరుకోండి బావగారు, ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకెక్కడో కొట్టింది. అందుకే అడ్డుకట్టవేశాను. మోసం జయించకూడదు.
3: మీరు చేస్తుంది మోసం కాదా?
2: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధిపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు, ఇదిగోండి డాక్యుమెంటు.
1: బావగారు, ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
2: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అఫ్కోర్స్, మీకిష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు.
4: నానా,
2: అదేంటి కామ్రేడ్ అలా చించేశారేమిటి?
1: బావగారు, అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
2: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటైపోవడం ధర్మమా?
1: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నా కష్టార్జితాన్నంతా ఇచ్చేశాను, అయినా వాళ్ళు నన్ను బయటకు పొమ్మన్నారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళలో ఆ స్వార్థం పెరగటానికి, కుసంస్కారం తలెత్తడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శిక్షలు పడాలిగా బావగారు.
2: బావగారు,
1: నాన్న, మిమ్మల్ని మేమెంతో అవమానించాం. మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మహోన్నతులై మమ్మల్ని మరుగుజ్జుల్ని చేశారు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి.
5: లేమా, లే దుర్గా, లేరా.
1: కన్నవాళ్ళు బిడ్డల మీద చూపించిన మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి రా చాలు.
2: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, శ్రీ పి రంగనాయకులు. సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వినండి. ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బంగారు కుటుంబం చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట వేటూరి సుందరరామూర్తి వ్రాశారు, రాజ్ కోటీశ్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం చిత్ర బంగారు కుటుంబం కోసం పాడారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 19 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో బోనాలుత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్ మఠ్తో తన పర్యటన ప్రారంభించి అంబర్పేట మహంకాళాలయం, నింబోలి అడ్డాలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లో శ్రీ కట్టమైసమ్మ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలు దర్శించుకున్నారు. అనంతరం బాల్కంపేట శ్రీ అల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లో సెవెన్ టెంపుల్స్లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆదివాసీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కుమరం భీమ్ తెగువను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్రని వెల్లడించి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్ర మార్గాల్లో మరమ్మత్తు పనులు రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల్లోనూ యాత్ర నిలిపివేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 311 పందిపైన కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహనం నడిపే వ్యక్తి ఉన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్లో అండర్31 పేర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఎర్రాయరని గాజులు వేసుకొని పచ్చాపచ్చని రవిక పట్టుకొని మన బంగారు వన్నెగల పట్టుచీర కట్టుకొని బిదవాడ కనకదుర్గ ఏ విధంగా వస్తుందంటే,

0: జానపద సంగీత కార్యక్రమంలో బోనాల పాటలు వినిపించారు శ్రీగడ్డం రమేష్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు 6:50 ఇందులో పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రేయస్ రామగోపాల్. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. ఇందులో దేశ అత్యున్నత ఎగ్జామ్ యూపీఎస్సీ 2026లో విజయం సాధించిన కట్టా ప్రత్యూష గారితో ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మహంకాళి శ్రీనివాస్ గారి సంభాషణ ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి 8:03. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో విచక్షణ జ్ఞానం చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి రేపు ఉదయం 6:15. 6:35 పొలం పనులు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి వివరాలు ప్రసారమవుతాయి. ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న రేపు ఉదయం 7:00. 7:15 ఉదయ తరంగిణిలో ముందుగా శ్రీ వివి గిరి జన్మదినోత్సవ విశేషాలుంటాయి. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:30 ఇందులో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 ఆంగ్ల కార్యక్రమంలో ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ అండ్ చేంజింగ్ డెమోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ ఈ అంశం గురించి సత్య పాముల గారితో నిహారా కానటి గారి సంభాషణ ఆంగ్లంలో ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం ఉపాధ్యాయులు డాక్టర్ సంతోష్ కుమార్ జోషి విద్యార్థి శ్రీ పి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జె వంశీధర్ గారి సంతూర్ వాద్యం ప్రసారమవుతుంది. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12:40. ఇక 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దోషేషు కాళీ శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. రెండు నిషిగంధ మరాఠీ కార్యక్రమంలో సాహిత్య సరిత అవధూత్ కులకర్ణి గారిచే పద్యపఠనం రసగ్రహణం. ఆ తర్వాత భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సత్యవర్మ నాటకం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి ఇందులో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసేతు భారత్ 8:15

ఎందుకు టుడే ఇన్ పార్లమెంట్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 5:50. ఇలాఖాయిక బ్రే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: योजना గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి PM సూర్యఘర్ .gov.in లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్మఠ్తో తన పర్యటన ప్రారంభించిన మంత్రి అంబర్పేట మహంకాళి ఆలయం, నింబోలి అడ్డలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ కట్టమైసమ్మ, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలను దర్శించుకున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లోని సెవెన్ టెంపుల్స్, కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం షేక్పేట్ గ్రౌండ్లో జరిగిన బోనాల కార్యక్రమంలో కిషోర్రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. లోవర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసం ఆలయం, కవడిగూడ రోటరీ కాలనీ వరాల పోచం ఆలయం, గాంధీనగర్ విఎస్జి కట్టమైసం ఆలయం, విద్యాసాగర్ పోచం ఆలయం, బాకారం పోచం ఆలయం, హరినగర్ జమినీ కాలనీ, రామ్నగర్ డివిజన్ నడిక్మెట్ వడ్డర్ బస్తీ, కార్వాన్ అసెంబ్లీ పరిధిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరాల మండలిలోని శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌలిపూర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లోవర్ ట్యాంక్బండ్లో శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌలీపూర దర్వాజా మహంకాళి మాతేశ్వరి, కోటమైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాలమండి శ్రీ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రభుత్వం తరఫున బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రభాకర్ చెప్పారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3,400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టులకు వేలాది మంది రావడమే నిదర్శనమని అన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల్లో కేటీఆర్పై సెటర్లు వేసిన సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే బోనాలు ఘనంగా నిర్వహించి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈరోజు తార్నక, లాలపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాలు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నక నల్లపోచమ్మ, లాలపేట పోచమ్మ, మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి, సఫీల్ కూడ కట్టమైసమ్మ ఆలయాలను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమానికి 2026-27లో 18,745,16,00,00 రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేశారు. విద్య, మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమారుతె ధర్మిష్ఠులకు 2 కోట్ల రూపాయల చెక్కులను, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దివంగత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కోయగూడెం OC3, JVR OC3 బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని ABKMS BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనలేకపోవడంతో కొత్త గనులు రాక ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కూడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉద్యమ వీరుడు కొమరం భీమి విగ్రహాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరాన సూయ సీతక్క ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
1: ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకున్నారు. ఆనాడు ఈ దట్టమైన అడవులలో రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: నక్సలిజంపై పోరాటంలో ప్రాణాలర్పించిన 28 మంది పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ సివి ఆనంద్ స్వయంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిఢవిల్లుతున్నాయని అన్నారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ,
2: ఆశ అనేది చూపిస్తాడు. మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని సాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మోసం చేయడానికి చెప్తున్నారని అర్థం చేసుకునే మన స్థూమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంగానే తగ్గిపోతుంది.
0: మరణానంతరం దానం చేసే అవయవాలు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పలువురికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం కల్పిస్తాయి. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి లావణ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె కళ్ళు దానం చేసినట్లు ఆమె సోదరుడు ఆవునూరి మల్లేష్ తెలియజేశారు.
3: లావణ్య 2 కళ్ళను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశాం. మా బాధలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె మరొకరి జీవితానికి ఉపయోగపడుతుందనే సంతృప్తి మాకుంది. అవయవదానం ఎంతో గొప్ప విషయం. మాలాగే ప్రతి కుటుంబం కూడా అవయవదానంపై అవగాహన పెంచుకుని అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
0: రాష్ట్రంలో హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఒడ్డునపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఆసిఫాబాద్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలను నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పునః ప్రారంభించారు. వేసవిలో కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల బోటింగ్ సేవలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల జిల్లా నర్మాల ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం 31 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. దీంతో మత్తడి దూకుతోందని వారు తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: హలో లిజనెస్, వై నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్. ద టైటిల్ ఈస్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్. శ్రీ ఎం నాగరాజు విల్ ప్రజెంట్ ద లెసన్.
2: ఈ డైలీ లివింగ్ స్కిల్స్ అనగా డైలీ లివింగ్ యాక్టివిటీస్. ఈ డైలీ లివింగ్ స్కిల్స్నే డైలీ లివింగ్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. ప్రధానంగా ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు లేదా ప్రత్యేక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ డైలీ లివింగ్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ విద్యార్థిని విద్యార్థులలో కొన్ని కొన్ని మెలకువలు, నైపుణ్యతలు చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా విజువల్ ఇంపేర్మెంట్ విద్యార్థులు ఈ డైలీ లివింగ్ స్కిల్స్ చాలా అవసరం. ఎందుకంటే ఈ ఐస్ అనేవి లేదా కళ్ళు అనేవి కనపడకపోవటం వలన ఈ విద్యార్థిని విద్యార్థులు కొంత అసౌకర్యానికి లేదా కొన్ని ఇబ్బందులకు గురవుతారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమనే విషయంలో ఈ కళ్ళు కనపడకపోవటం వలన మిగిలినటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో చర్మము, మొక్కు, నాలుక మరియు చెవులు ఈ విద్యార్థిని విద్యార్థులకు ప్రధానంగా పనిచేస్తాయి. ఈ విద్యార్థులలో దైనందిన కార్యక్రమాలకు కొన్ని కొన్ని నైపుణ్యతలను టీచ్ చేయవలసిన అవసరం, ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. డైలీ లివింగ్ స్కిల్స్లో ప్రధానంగా మనం లేదా విద్యార్థిని విద్యార్థులు లేదా ప్రత్యేక విద్యార్థులు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కూడా ఈ యొక్క డైలీ లివింగ్ స్కిల్స్ అనేవి వారికి ప్రధానంగా ఉపయోగపడతాయి. ఈ డైలీ లివింగ్ స్కిల్స్ను ఉపయోగించుకొని వారి యొక్క జీవన ప్రయాణంలో సౌలభ్యం కొరకు ఈ డైలీ లివింగ్ స్కిల్స్ అనే నైపుణ్యతలను బోధిస్తారు. ముఖ్యంగా ఈ విద్యార్థిని విద్యార్థులకు బోధించటానికి రెండు ప్రధాన మెథడ్స్ లేదా అప్రోచెస్ అనేవి ఉన్నవి, డిడక్టివ్ మెథడ్ మరియు ఇండక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్లో ఈ విద్యార్థిని విద్యార్థులు కామన్గా ఉన్న విషయాల నుండి, అంటే సాధారణ విషయాల నుండి కొన్ని స్పెసిఫిక్ విషయాలను నేర్చుకుంటారు. అలాగే ఇండక్టివ్ మెథడ్ నందు స్పెసిఫిక్ విషయాల నుండి సాధారణ విషయాలను తెలుసుకుంటారు. ఈ సాధారణ విషయాలను తెలుసుకోవటంలో ఈ యొక్క డిడక్టివ్ మెథడ్ కానీ అలాగే ఇండక్టివ్ మెథడ్ కానీ విద్యార్థిని విద్యార్థులకు మంచిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ డైలీ లివింగ్ స్కిల్స్ నందు టాయిలెటింగ్, బ్రషింగ్, కోంబింగ్, అలాగే బాతింగ్, అలాగే క్లోత్స్ వాషింగ్ ఇవన్నీ కూడా ఈ డైలీ లివింగ్ స్కిల్స్ నందు ప్రధానంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఈ విజువల్ ఇంపేర్మెంట్ స్టూడెంట్ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని నైపుణ్యాలు చాలా అవసరం. ఈ నైపుణ్యాలను ప్రధానంగా టీచరు లేదా ఉపాధ్యాయుడు బోధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు విద్యార్థి టాయిలెట్కు వెళ్ళటానికి మూడు ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నీటిని బకెట్లో ఏ విధంగా పట్టుకోవాలి, ఆ నీరు ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, ఆ నీటి యొక్క ట్యాంకు లేదా నీటి సప్లై చేసేటటువంటి పంపు దగ్గర వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఆ నీటిని పట్టుకొని మరలా వాష్రూమ్కి ఏ విధంగా వెళ్ళాలనేటటువంటి విషయాలను ప్రధానంగా ఈ విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయవలసిన అవసరం ఉంది, తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ విద్యార్థికి బాత్రూముకు లేదా వాష్రూముకు మరియు నీరు పట్టుకునేటటువంటి ట్యాంకు వరకు ఎంత దూరం ఉన్నది అనేది మెజర్ చేసి విద్యార్థికి తెలియజేయాలి. తెలియచేసిన తర్వాత బయట

టచ్ అండ్ టాక్టైల్ ఇవి ఈ విద్యార్థిని విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. టచ్ అండ్ టాక్టైల్ ద్వారా ఈ దూరంలో వాటరు ట్యాంక్ ఉన్నది, ఈ దూరంలో బాత్రూమ్ ఉన్నది అని తెలియచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ట్యాంకర్ దగ్గర వాటర్ పట్టుకోవటం, వాటర్ పట్టుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళటం, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ వాష్రూమ్లో నీటిని ఏ విధంగా ఉపయోగించటం అనేది కూడా తెలియజేయాలి. ఆ బకెట్లో మగ్గుని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా ఈ విద్యార్థులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బ్రషింగ్. ఈ విద్యార్థి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రషింగ్ అనే స్కిల్స్ని లేదా స్కిల్ని విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టీచరు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది, లేదా తల్లిదండ్రులు వారికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రషింగ్ ఏ విధంగా చేయాలనేది విద్యార్థికి తెలియజేయాలి. డైరెక్ట్ పర్సెప్షన్ లేదా ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఈ బ్రష్ని పట్టుకోవడం, బ్రష్ని పట్టుకున్న తర్వాత ఆ బ్రష్పై పేస్ట్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత ఆ పేస్ట్ని ఏ పరిసరాలలో పెట్టాలి, పెట్టిన తర్వాత బ్రషింగ్ ఏ విధంగా చేయాలనేది తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థి ఆ స్కిల్స్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత వాటర్తో ముఖమును ఏ విధంగా కడుక్కోవాలి, ఏ విధంగా కడుక్కోవాలి అనేది కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ విద్యార్థికి బకెట్ని అలాగే మగ్గును టచ్ అండ్ టాక్టైల్ ద్వారా తెలియజేసి ఆ వాటర్ని బకెట్లో ఉన్నటువంటి వాటర్ను మగ్గు ద్వారా తీసుకొని ముఖమును ఏ విధంగా కడుక్కోవాలి అనేటటువంటి విషయాలను కూడా ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్నానం చేయటం, దీన్ని బాతింగ్ అని అంటారు. ఈ బాతింగ్ లేదా స్నానం చేయటం అనే విషయం కూడా విద్యార్థికి తెలియచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయంలో విద్యార్థి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత విద్యార్థి ఏ విధంగా ఆ నీటిని ఒంటిపై పోసుకోవాలి, అదేవిధంగా పోసుకున్న తర్వాత సోపుని ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రప్రథమంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ సోపుని టచ్ అండ్ టాక్టైల్ పట్టుకోవడం ద్వారా సోపు ఏ విధంగా ఉంటుంది, సోపు సాఫ్ట్గా ఉంటుందా లేదా హార్డ్గా ఉంటుందా, ఆ సోపును ఏ విధంగా అప్లై చేసుకొని స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత ఆ సోపును ఏ పరిసరాల్లో పెట్టాలనే విషయాలను కూడా ఈ యొక్క టీచర్ లేదా తల్లిదండ్రులు చేయవలసినటువంటి అవసరమైన ఎంతైనా ఉంది. అదేవిధంగా క్లీనింగ్ స్మాల్ ఏరియాస్, స్నానం అయిపోయిన తర్వాత బాత్రూమును నీటి ద్వారా క్లీన్ చేయటం, నీటితో క్లీన్ చేయటం, అలాగే ఉన్నటువంటి డస్ట్ షాంపూ ప్యాకెట్స్ కానీ లేదా వివిధ సోపు యొక్క కవర్లు కానీ తీసుకొని డస్ట్బిన్లో ఏ విధంగా వేయాలి అనేటటువంటి విషయాలను కూడా టచ్ అండ్ టాక్టైల్ను ఉపయోగించి పేరెంట్స్ యొక్క సలహాలు సూచనలను చేసి వారు ఆ యొక్క షాంపూ ప్యాకెట్స్ని కానీ ఆ యొక్క సోపు కవర్స్ని కానీ తీసుకొచ్చి డస్ట్బిన్నులో వేయవలసినటువంటి ఆవశ్యకతను అవసరాన్ని ఆ విద్యార్థులకు తెలియచేసి మరలా ఆ విద్యార్థి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ విషయాలను గుర్తుంచుకునే విధంగా టీచ్ చేయవలసినటువంటి అవసరం టీచర్కి ఎంతైనా ఉంది. అదే ఆ విషయాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం తల్లిదండ్రులకు చాలా ఉంది. అలాగే హౌస్ కీపింగ్ అనేది కూడా డైలీ లివింగ్ స్కిల్లో ఒక భాగం. ఈ హౌస్ని ఏ విధంగా క్లీన్ చేయాలి లేదా హౌస్ని ఏ విధంగా ఊడవాలి, ఊడ్చినటువంటి డస్ట్ను ఏ విధంగా బయట వేయాలి అనే విషయాలను కూడా తల్లిదండ్రులు టచ్ అండ్ టాక్టైల్ లేదా ప్రత్యక్షంగా దగ్గర ఉండి వారికి చూపించటం, చూపించిన తర్వాత వారు ఊడ్చినటువంటి చెత్త చెదారంను ఒక డస్ట్బిన్లో వేసే విధంగా కొన్ని స్కిల్స్ను లేదా కొన్ని మెలకువలను ఆ విద్యార్థిని విద్యార్థులకు నేర్పించవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు ఎంతో ఉంది. ముఖ్యంగా చీపురు ఏ విధంగా ఉన్నది, చీపురు యొక్క విషయాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియచేసి ఆ హౌస్ లేదా రూమును క్లీన్ చేసేటటువంటి విధానాలని ప్రత్యక్షంగా వారు తెలియచేయటం వలన విద్యార్థిని విద్యార్థులు
నేర్చుకుంటాను. అదేవిధంగా

మొత్తంగా వ్యాక్యూమ్ అలాగే స్క్రబ్బింగ్ అంటే ఒక రూమును క్లీన్ చేసిన తర్వాత వెట్ క్లాత్ లేదా ఒక స్పాంజిని తీసుకొని ఆ రూమును ఏ విధంగా క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ను ఏ విధంగా వేయాలనేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు ఆ విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయాలి. అదేవిధంగా స్కూల్లో అటువంటి యాక్టివిటీస్ని ప్రారంభించి స్కూల్ టీచర్స్ ఆ విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాల ద్వారా వాటిని తెలియచేయటం వలన వారు నిత్య జీవితంలో ఆ యొక్క స్కిల్స్ని ఆ యొక్క మెళకువలను ఉపయోగించే విధంగా వారికి తర్ఫీదును ఇవ్వాలి. అదేవిధంగా వాషింగ్ క్లోత్స్ అండ్ ఐరనింగ్ క్లోత్స్, విడిచినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులను ఈ విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా ఉతుక్కోవాలి, ఉతుక్కున్నటువంటి వస్త్రాలను లేదా దుస్తులను ఏ విధంగా ఆరబెట్టాలనేటటువంటి విషయాలను కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి కొన్ని స్కిల్స్ ద్వారా తెలియజేయగలగాలి. ముఖ్యంగా విడిచిన

0: ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు టచ్ అండ్ టాక్టైల్ మరియు ప్రత్యక్షానుభవ పద్ధతిలో విద్యార్థులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క క్లోత్స్ని ఏ విధంగా ఐరన్ చేయాలి, ఏ విధంగా ఐరన్ షాప్కి వెళ్లాలనేటటువంటి విషయాలను మొబిలిటీ ద్వారా, ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు టీచర్స్ అంటే ప్రత్యేక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు తెలియచేసి వారి యొక్క సలహాలు సూచనలను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు స్కూల్కు వెళ్ళేటప్పుడు ఏ విధంగా బస్సును ఎక్కాలి, ఏ విధంగా బస్సును రికగ్నైజ్ చేయాలనేటటువంటి విషయాలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తెలియజేసి వారు అభ్యసించే విధంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ యొక్క అభ్యసన అనేది ప్రత్యక్ష పద్ధతిలో జరగవచ్చు, పరోక్ష పద్ధతిలో జరగవచ్చు. పరోక్ష పద్ధతిలో అంటే అక్కడ బస్టాప్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఏ బస్సు వచ్చినది అని అడగటం ద్వారా, పరోక్ష పద్ధతి ద్వారా విద్యార్థి కొంత నేర్చుకొని నిత్య జీవితంలో అదేవిధంగా వేరొక బస్టాప్కి వెళ్ళినప్పుడు వేరే వారిని అడిగి ఆ నిత్య జీవితంలో వారి యొక్క ప్రయాణాన్ని సుఖమయం చేసుకుంటారు. అదేవిధంగా మీల్ ప్రిపరేషన్, వంటగదిలో మీల్స్ అంటే భోజన ఏర్పాట్లను లేదా భోజన తయారీ విధానాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ భోజన తయారీ విధానంలో బియ్యం ఎక్కడున్నాయి లేదా కూర వేయించడానికి కావలసినటువంటి మసాలా దినుసులు గాని లేదా జీలకర్ర గాని ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయాలను ముఖ్యంగా విద్యార్థినికి తెలియచేయటం వల్ల, అలాగే ప్రత్యక్షానుభవ పద్ధతిలో ఫలానా డస్క్ మీద లేదా ఫలానా ర్యాక్ మీద ఈ యొక్క పప్పు దినుసులు ఉన్నాయనేది తెలియచేయటం వలన ఆ విద్యార్థిని విద్యార్థులు మీల్స్ ప్రిపరేషన్లో వాటిని చక్కగా వినియోగించుకొని ఆ యొక్క సలహాలు సూచనలతో మీల్ ప్రిపరేషన్ చేస్తారు.
1: వీఆర్ లిజనింగ్ టు శ్రీ ఎం నాగరాజు ఆన్ ద టాపిక్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్ ఫ్రమ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ప్రకృతి రెడ్డి ఆలపించిన శుద్ధాల అశోక్ తేజ గీతం ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనం పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చి మేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 300 గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చి మేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టం కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా

ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారి చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారి చేసుకోవాలి. లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్ళు, బీడు భూములను సిల్విఫాక్చర్గా పసుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్విఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిసె, ఇప్ప చెట్లు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గినీ గడ్డిలను, పప్పుజాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్ళీ మొలక వచ్చిన విత్తనం వేసుకొని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి.
ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి

0: ఈ 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పసుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చి మేత వస్తుంది. హైడ్రోఫోనిక్ పసుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పసుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టవచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకొని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరుగునట్లు టైమర్ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్ళీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకొని మళ్ళా హైడ్రోఫోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోలను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి పాల ఉత్పత్తిని సాధించి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి వివరాలు విన్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నిలయంలో సమయం 7:30:30. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రంగస్థలం చిత్రం కోసం శివనాగులు ఆలపించిన చంద్రబోస్ గీతం వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: చిత్రగీతం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవై

0: 2.2 కింద ఇంతవరకు 1.25 కోటి మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150 వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్టస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: ఇట్ ఇస్ ఇండీడ్ టు ప్లెజర్ టు లాంచ్ దిస్ క్యాంపెయిన్ టుడే ఆన్ ది ఆగస్ట్ క్రాంతి దివస్ యాస్ వి కమెమొరేట్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die. On this day, it is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
0: Bharat swatantra poratanto mudipadi unna Andaman Nicobar devulu స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను, ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయతాభావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణన్ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమేడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడం పైన తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూసేయడం చూడడం కోసం

0: సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పెడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
1: పహల్గామ్ మే ధర్మ పూజకర్ హమారే నిర్దోష్ నాగరికం పర్ కారణా ఆతంకీ హమలా హువా థా తో ఉస్కే బాద్ హమారీ బహాదర్ సేనాఓ నే ఆపరేషన్ సింధూర్ కీ శురూఆత్ కీ థీ హమనే పాకిస్తాన్ మే బైఠే ఆతంకియో ఔర్ ఉన్కే సర్పరస్తో కో నెస్త నాబూద్ కర్ దియా ఔర్ సారీ దునియా కో యహ బతా దియా కీ భారత్ అప్నే నాగరికో కే సురక్షా కే లియే వో కిసీ హద్ తక్ జా సక్తా హై హమనే దునియా కో బతాయా కీ హమారీ నారీ శక్తి కే సింధూర్ కీ రక్షా కర్నే కే లియే హమ్ కిసీ భీ హద్ తక్ జానే కో తయార్ హై.
0: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్టకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇప్పటివరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000కి పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000 ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2,09,000 పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని పుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూజింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరక ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1,25,00,000 ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మనం పంటలతో పాటు మన పశువులను కూడా పెంచుకుంటుంటాం, పాడి పశువులను పెంచుతుంటాం, గొర్రెలు మేకలు పెంచుతుంటాం. ఈ విధంగా మన పశు సంపదను ఆరోగ్యవంతంగా పెంచి మాంస వృద్ధికి కానీ పాల ఉత్పత్తికి కానీ మనం చక్కటి ఆదాయం కోసం పెంచుతున్నటువంటి సందర్భంలో కొన్ని వ్యాధులు కూడా ఈ పశువులకు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కూడా ఈ గాలికుంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ గాలికుంటి వ్యాధి రావడానికి గల కారణాలు, లక్షణాలు, మరి చికిత్స నివారణోపాయాలు కూడా మనం తెలుసుకోవడానికి మనం ఈరోజు రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమూలమైన సమగ్రమైన సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి స్వాతి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియజేయండి, ఈ గాలికుంటు వ్యాధి రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి ముందుగా మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: ఈ గాలికుంటు వ్యాధి అనేది ఫుట్ అండ్ మౌత్ అంటాం, ఆంగ్లంలో ఫుట్ అండ్ మౌత్ అంటాం. ఇది ఒక అంటువ్యాధి. ఇది వైరస్ వల్ల వస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మజీవులైన వైరస్లు. ఇవి ఎలా వస్తాయి అంటే, ఒకసారి ఆ వ్యాధి బారిన పడిన పశువు నుంచి, నోట్లో కారే సొంగ నుంచి కానీ, అది దానా మేసినప్పుడు, బయట మనం పచ్చికల్లో మేపినప్పుడు, అది దానా తిన్నప్పుడు, ఆ సొంగలో ఉన్న వైరస్ కూడా మిగతా వాటికి వ్యాపించే అవకాశం ఉంది. ఇంకా గాలి ద్వారా వ్యాపిస్తుంది, దానా ద్వారా, నీళ్ళ ద్వారా సంక్రమిస్తుంది. వాయు రూపంలో అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ అనేది ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. మనం అనుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా కూడా ఈ వైరస్ అనేది ఆ గాలిలో ఉంటూ ఒకదాని నుంచి ఒకదానికి సంక్రమిస్తుంది. అందుకే ఎప్పుడైనా కొత్త పశువుని తెచ్చుకున్నా, ఎక్కడి నుంచైనా మనకి మన ఊర్లోకి కొత్త మందని తెచ్చుకున్నా కూడా, ఒక 15 రోజులు మనము వాటిని దూరంగా ఉంచుకోవాలి. తర్వాత మనం మందలో కలుపుకుంటే ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు.
1: అంటే ఒక పరిశీలన కోసం,
2: పరిశీలన కోసం దూరంగా ఉంచుకోవాలి. ఒక్కసారి మన ఊర్లోకి వచ్చింది అంటే ఇంకా అది అలా గాల్లో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మన పచ్చికల్లో మేపినప్పుడు ఒకదానికొకటి రావడము, అలా మంద అంతా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇంకా ఆవు నుంచి దూడకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పాలు తాగిన దూడకు కూడా ఈ ఫుట్ అండ్ మౌత్ అనే వైరస్ వచ్చేసి అకస్మాత్తుగా చనిపోతాయి. మనం హార్ట్ అటాక్ లాగా అకస్మాత్తుగా చనిపోతాయి. అప్పుడు చనిపోయిన వాటికి ఇంకా మనము చికిత్స చేయడానికి కూడా ఉండదు, అంత తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వీటిలో చూసుకుంటే మన సంకరజాతి పశువులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మన పెంచుకునే నాటు ఆవుల కంటే కూడా సంకరజాతివి ఎక్కువగా దీనికి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
1: మరి ఇటువంటి సందర్భంలో ఏ విధంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు అంటారు? ఏ లక్షణాల వల్ల మనకు ఈ వ్యాధి సోకింది, ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది అన్న ఈ పరీక్ష చేసుకోవాలంటే రైతులు ఎటువంటి లక్షణాలు చూడాలంటారు, కనుక్కోవాలంటారు?
2: ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రథమ లక్షణం మనం గమనించాల్సింది నోట్లో, కాలిగిట్టల్లో బొబ్బలు వస్తాయి. బొబ్బలు వచ్చి అవి పగిలిపోయి పుండ్లు ఏర్పడతాయి. ఆ పుండ్లు ఏర్పడి దానికి రసి కారడము, అది నొప్పి ఉండి కాలు సరిగా నడవలేకపోవడము, పశువులు కుంటడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సూక్ష్మాతి సూక్ష్మజీవులు పశువుల్లోకి వస్తాయో, ఒక 4 నుంచి 7 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ బొబ్బలు అనేవి కాళ్ళల్లో, నోరులో ఎలా ఉంటాయో, పొదుగు మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మొదలైనప్పుడు జ్వరం, తీవ్రమైన జ్వరం ఉంటుంది. 103 నుంచి 106 దాకా జ్వరం ఉంటుంది. ఈ జ్వరం వచ్చి బొబ్బలు వచ్చి పుండ్లులాగా ఏర్పడుతుంది. ఈ లక్షణాలు కనిపించిన పశువులో మనం మరణాలు గమనించకపోవచ్చు. మరణాలు లేకపోయినా కూడా దాని పాల ఉత్పత్తి అనేది సగానికి సగం పడిపోతుంది. ఇంకా దూడ తాగితే దూడ కూడా మరణించే అవకాశం ఉంది.
1: దూడకు చాలా
2: అపాయకరంగా ఉంటుంది ఈ వైరస్ అనేది. అలా మనము ఈ ప్రథమ లక్షణాలను, ఆ పుండ్లను చూసి గుర్తుపట్టవచ్చు.
1: మరి ఈ గాలికుంటి వ్యాధికి ముందస్తు చర్యలుగా మామూలుగా పశుపోషకులు కానీ, పశుపాల

0: శాఖలు కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం కానీ పశు వైద్యశాలలు ఉంటాయి, మరి ప్రాథమిక ఆరోగ్య పశు వైద్య కేంద్రాలు ఉంటాయి. వాటి ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు ఈ రైతు సోదరులు పెంచుకునే పశువులకు అందుతుంది? ఆ వివరాలు ఒక్కసారి తెలియచేయండి.
1: రైతు సోదరులందరూ మనకి దగ్గరలో ఉన్న పశువైద్యాధికారి నుంచి, పశువైద్యశాల నుంచి కావలసిన సౌకర్యాలు అనేది పొందుకోవాలి. అప్పుడే మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు అనేవి వేయడం జరుగుతుంది. ఈ టీకాలు అనేవి రక్షణ ఇస్తాయి.
0: ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ టీకాల కార్యక్రమం చేపడుతుంది? ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: జాతీయ గాలికుంటు నివారణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. 2 దఫాలుగా ఈ టీకాలు అనేవి సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ గాలికుంటు వ్యాధి అనేది వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే రాకముందే చేయించుకోవడము చాలా అవసరం. టీకాలే దీనికి రక్ష. మనం చిన్న దూడలు పుట్టిన తర్వాత 4 నెలలప్పుడు వయసులో ఉన్నప్పుడు ఒకసారి వ్యాక్సిన్ చేసుకోవచ్చు. మళ్ళా 1 నెల తర్వాత బూస్టర్ డోస్ అంటాము, అది మళ్ళీ 5 నెలల ఏజ్, అంటే 4 నెలల ఏజ్ వయసు ఉన్నప్పుడు మళ్ళా 1 నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకుంటే కూడా ఆ దూడకు కూడా రక్షణ దొరుకుతుంది. ఇంకా రైతు సోదరులు మేము ఎక్కువ గమనించేది ఏంటంటే ఈ టీకాలు వేయించేటప్పుడు ఏం చేస్తారంటే సూదులేస్తే పాల ఉత్పత్తి తగ్గుతుందేమో అనే అపోహతోన టీకాలు అనేవి వేయించుకోకుండా ఉంటారు. కానీ అదొకసారి వస్తే మీకు దాని జీవితకాలంలో ప్రొడక్షనే పోతుంది, అంటే దాని ఉత్పాదకత అనేది మొత్తానికి పోతుంది. మళ్ళీ ఆ మందలు అన్నిటికీ వస్తుంది కాబట్టి ఆ 1-2 రోజులు తగ్గే నొప్పి పాలు కంటే కూడా మీరు దీర్ఘకాలంలో వచ్చే లాభాలను పరిశీలించుకొని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవడం అనేది చాలా అవసరం అండి. ప్రతి రైతు
0: ఈ విధంగా ఆలోచన చేయాలి, ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అని మీరు చక్కగా తెలియజేస్తున్నారు. బాగుంది. మరి ఈ గాలికుంటు వ్యాధి కాకుండా ఇతర వ్యాధులు కూడా సోకుతున్నప్పుడు భారీ ఎత్తున కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు కూడా ఉంటారు, వాళ్ళు ఉంటారు, తర్వాత సిబ్బంది ఉంటారు, గోపాలమిత్రులు ఉంటారు. మరి వీళ్ళు కూడా చక్కగా సహకారం అందిస్తుంటారు. మరి వీరు ఏ విధంగా ఈ మన రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు ఎటువంటి సేవలు అందిస్తారు? వారి సేవలు ఏ విధంగా వీరు కూడా అందిపుచ్చుకోవాలి రైతులందరూ? ఒకసారి అవగాహన కోసం తెలియచేయండి.
1: మామూలుగా ఈ టీకాలు అనేవి పొద్దున్నే వేస్తారండి. మనం మందలోకి వదిలే ముందే పొద్దున్నే వస్తారు మన పశువైద్యాధికారులు. పొద్దున్నే వచ్చి 8 గంటలలోపు టీకాలు వేయించుకుంటే మంచిది. అది ఎందుకంటే ఎండకు లేకుండా, వేడిగా లేకుండా, అది ఐ కోల్డ్ చైన్ అంటామన్నమాట. ఆ టీకాలు అనేవి ఐస్ ప్యాక్లో పెట్టుకొని వచ్చి చేస్తారు. టీకాలు వచ్చి వేస్తారు, ఇంటి దగ్గరకు వచ్చి వేస్తారు. దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. మన ప్రతి పశువుకి ఒక ట్యాగ్ ఇచ్చి, ఆధార్ కార్డు లాగా ట్యాగ్ ఇచ్చి పశుధన యాప్ ఉంటుంది, ఆ యాప్లో అప్లోడ్ చేసి పెడతారు. ఇలా ప్రతీది ఆన్లైన్లో జరుగుతూ ఉంది. ప్రతి పశువుని మనం ట్యాగ్ చేసుకొని దానికి ఈ సంరక్షణ చర్యలు అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో ముందే మనము ప్రథమ చికిత్స కొన్ని చేసుకున్నా కూడా పశువైద్యాధికారిని కలిస్తే ఏంటంటే అక్కడ ఉన్న పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ కానివ్వండి, వైద్యానికి సంబంధించిన మందులు ఏమైనా ఉంటే బోరిక్ యాసిడ్, గ్లిజరిన్, వేప నూనె ఇలాంటివి కొన్ని అక్కడ దవాఖానలో కూడా ఉంటాయి కాబట్టి అవి తీసుకొని కూడా మనం మన ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంకా దానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ దానికి ద్వితీయ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అలా ఉంటుంది. ఇంకా దానికి అన్ని ఎలా ఉంది, పశువు అంత ఎంత సీరియస్గా ఉంది, దాని ఏ స్టేజ్లో ఉంది అని సీరియస్నెస్ని చూసి అక్కడ డాక్టర్ అనేవాళ్ళు మంచిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు వెళ్తే అక్కడ ఉన్న మందులతో ఇస్తారు. ఇంకా ఎథ్నో వెటనరీ మెడిసిన్స్ అని, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని కొన్ని మనము మన పెరట్లో పెరిగే మొక్కల నుంచి, ఆకుల నుంచి వాడుకొని ఎలా చేసుకోవాలి అనే అవగాహన అనేది మనం పెంచుకుంటే మనము డాక్టర్లతో పాటు పశువైద్యాధికారి ఇచ్చే చికిత్స ఫాలో అవుతూ మనం కూడా ఇలాంటివి ఫాలో అవుతే చాలా తొందరగా పశువు అనేది తేరుకుంటుంది.
0: అయితే మామూలుగా ఇలాంటి శాస్త్రవేత్తలు రేడియోలో కానీ టీవీలో కానీ తెలియజేస్తూ ఉంటారు. ఈ పశువుల కొట్టం కానీ షెడ్ల నిర్మాణంలో కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటుంటారు. మరి ఈ పశువులు మేత కోసం పచ్చిక బయళ్ళకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఆ కొట్టం లేక వచ్చినప్పుడు, ఆ షెడ్ లేక వచ్చేటప్పుడు నీటి కుంటలు ఏర్పాటు చేస్తారు. నీటి కుంటలో ఈ యొక్క పశువులకు ఏదైనా వ్యాధులు రాకుండా కాళ్ళు అక్కడ నీటి కుంటలో దాటడం వలన వాటిని సంరక్షించుకోవచ్చు అంటుంటారు. అది తర్వాత మీరు అన్నారు పొటాషియం పర్మాంగనేట్ కూడా ఆ నీళ్ళలో వేసి వాటి యొక్క సంరక్షణ చేపట్టవచ్చు అని కూడా

0: మనం ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు. మరి ఇటువంటి టైంలో మన రైతు సోదరులు వాళ్ళు కొట్టంలోకి అడిగినప్పుడు, పశువు మరి షెడ్లోకి అడిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: మామూలుగానే మనము బాగా ప్రొడక్షన్ ఉన్న ఫామ్స్ ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్లోకి వేరే వాళ్ళని రానివ్వరు, దాన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు. అలా ఏంటంటే మనం వేసుకున్న దుస్తుల నుంచి మన కాలు దూగుల నుంచి కూడా ఈ సూక్ష్మాతి సూక్ష్మజీవులు అనేవి ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే అందరిని రిస్ట్రిక్ట్ చేస్తాము. ఇంకా షెడ్కి ఎప్పుడైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ ఫుట్ బాత్ అని పెడతామన్నమాట. అంటే కాలు కడుక్కునే ఏరియా ఇంత ఒక రెక్టాంగులర్గా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో ఒక బాత్ పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి మనము పొటాషియం పర్మాంగనేట్ వేసుకోవచ్చు, ఫార్మలిన్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే యాంటీసెప్టిక్ ద్రావణాలు అంటాము. ఈ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ కూడా బాగా ఎర్రగొచ్చేదాకా నల్లగొచ్చేదాకా వేయకూడదు. ఒక చిటికెడు లీటర్ నీళ్ళలో అంటే 1:1000 అలా ఆ ద్రావణాన్ని మనము తయారు చేసుకొని వాడుకుంటే ఏంటంటే అది సరైన మోతాదులో యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళు కానీ మనం కానీ ఒక షెడ్ నుంచి ఒక షెడ్కి వచ్చేటప్పుడు అందులో కాళ్ళు అందులో పెట్టి మళ్ళా లోపలికి వస్తే ఏమవుతుందంటే మన కాళ్ళలో ఉన్న ఏమన్నా సూక్ష్మ క్రిములు ఉన్నా కూడా ఆ యాంటీసెప్టిక్ ద్రావణంలో వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా కూడా మనం బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి ఫాలో కావచ్చు. ఇది ఈ గాలికుంటు వ్యాధికే కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇలా గాలికుంటు వ్యాధులు ఏమవుతుంది అంటే ఎలాగో మనం దాన్ని క్లీన్ చేయాలి, అవన్నీ ఉంటాయి. అవి ఆల్రెడీ డిప్ చేయడం వల్ల క్లీన్ అయిపోయి మనకి ఇంకా దాన్ని పుండుని త్వరగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.
0: మరి ఒక పశువుకి, ఒక గొర్రె మేకకు కానీ ఈ గాలికుంటు వ్యాధి సోకిందని అనుమానం వస్తే పశుపోషకులు, పశుపాలకులు మరి వీటిని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పక్కకు పెట్టి దానికి చికిత్స చేయాలంటారా, లేదంటే మందులోనే ఉండి కూడా చికిత్స చేయొచ్చంటారా?
1: ఈ గాలికుంటు వ్యాధి అనే కాదండి, ఏదైనా వ్యాధి బారిన పడిన పశువుని పక్కకు పెట్టడం అనేది ఆవశ్యకం. అలా పక్కన పెడితే దీని నుంచి వేరే వాటికి రాకుండా ఉంటాయి. ఇంకా దీన్ని ఒక సరైన క్రమంలో శ్రద్ధ తీసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది ఉపయోగపడుతుంది. ఇలా పక్కన పెట్టి ఏం చేయాలంటే ఈ నోట్లో పుండు ఉండడం వల్ల అవి నమలలేకపోతాయి. మనము మామూలుగా అన్నిటికి ఇచ్చే గడ్డి నమలడము, దాన నమలడం అనేవి చేయలేవు. కాబట్టి మనము ద్రావణాల్లాగా ఎలా ఇవ్వచ్చు అంటే వాటిని జావలాగా చేసి ఇవ్వడము, రాగి జావలాగా చేసి ఇవ్వడము, జొన్న జావలాగా చేసి ఇవ్వడము, ఇంకా మెత్తటి చేసి ఆకులు కూడా మెత్తగా చేసి ఇవ్వడము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మింగడానికి వస్తుంది, ఈ నోటి పుండ్ల నొప్పి వల్ల పోతుంది. వీటిని మనము ఎలా శ్రద్ధ వహించాలి అంటే నోట్లో ఉన్న పుండ్లకి కొన్ని క్రీములు ఉంటాయి, కాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి గురించి చెప్తాను నేను. కాళ్ళలో ఉన్న పుండ్లకి అంటే మామూలుగా లొరాక్సిన్ క్రీమ్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మనం దొరికే వాటిలో నేను 3 రకాల ఆకులు చెప్తాను. వేపాకులు ఒక చారడు, గోరింటాకు, తులసాకులు, మార్కండాకులు అనేవి దొరుకుతాయి. ఈ 4 ఆకులను ఒక చారడు చారడు తీసుకొని, జీలకర్ర ఒక 10 గ్రాములు, వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకొని, పసుపు ఒక 20 గ్రాములు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటిని బాగా దంచి ఒక పేస్ట్ లాగా చేసుకొని నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి మరిగించి దాన్ని ఈ పుండ్లకు రాసుకుంటే ఏంటంటే తొందరగా ఇవనేవి పుండ్లు అనేవి మానతాయి. మామూలుగా ఏం చేస్తామంటే ఈ పుండ్లు ఇలా వచ్చి ఎప్పుడైనా మ్యాగట్స్ అని అంటాం, అంటే పురుగులు పడతాయి కాళ్ళలో, కాళ్ళలో పురుగులు పడి అవన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కర్పూరం ఆయిల్ అని మనం కర్పూరం దొరుకుతుంది కదా, అది నీమ్ ఆయిల్లో వేసి రాస్తూ ఉంటే ఆ పురుగులు మొదటి రోజు ఆ పురుగులు చనిపోతాయి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని ఉదయం సాయంత్రం అలా కడుక్కొని అలా పెట్టేస్తే పొటాషియం పర్మాంగనేట్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేస్తే తొందరగా గాయాలు అనేవి మానతాయి.
0: గాయాలు మానతాయి, తర్వాత ఆహారం ఇవ్వడం వల్ల అది
1: ఆరోగ్యంగా తొందరగా పెరుగుతుంది.
0: త్వరగా
1: తేరుకుంటే ఏమవుతుందంటే మనకి ప్యాంటర్స్ అని అంటాం. బాగా 2-3 నెలలు ఈ FMD తో ఎప్పుడైతే పశువు చేస్తుందో అలా అయిపోతే మొత్తము దాని బరువు తగ్గిపోవడము, పాల ఉత్పత్తి తగ్గిపోవడము, జుట్టు నిక్కపొడుచుకొని ఉండడము వెంటనే అలసిపోతాయి. మన ఇంకా ఎద్దులు అయితే చాలా కష్టం అవుతుంది. కొన్ని ఇప్పుడు మనము ఎద్దులు కూడా వాడుతూ ఉంటాం కదా మన దున్నడానికి.
0: జాగ్రత్తలు తీసుకొని చేసినా గానీ కూడా కాస్త దాని యొక్క
1: ఉత్పాదకత అనేది పోతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇది పెరగాలి అంటే నోట్లో కూడా వేసే మందులు అనేవి ఉన్నాయి ఆయుర్వేదిక్లో. ఆ మందులు ఏంటి అంటే మనము మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇవి నానబెట్టి పేస్ట్ లాగా చేసుకుని
0: ఇంత జాగ్రత్తలు వహించినా జంతువు అనేది
1: ఉత్పాదక తగ్గుతుంది. కాబట్టి దీనికి ప్రివెన్షన్ అన్ని తగ్గుతాయి.
0: కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు,
1: చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
0: మీరు అన్నారు ముందుగానే తెలియజేశారు ఈ వ్యాధి వచ్చేదానికి
1: చికిత్స కంటే ఉన్న నివారణ అనేది చాలా ముఖ్యం,
0: నివారణ ముఖ్యమన్నారు.

0: టీకాలు కూడా వేయించుకోవడం
1: వేయించుకోవాలి.
0: మంచిదన్నారు. చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు తెలియజేశారు. ఈ గాలికుంటు వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణోపాయాలు చక్కగా మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు స్వాతి గారు.
1: ధన్యవాదాలండి.
2: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేందర్ నగర్ శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం.

ఊరి చెరువు కట్ట మీద బారెడంత పొద్దులేసే మొద్దునిదురవుతావే బుంగమూతి రంగమ్మ నీ అవ.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన రాజశ్రీ గీతం వినండి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: సైనికుడు చిత్రం నుండి కార్తీక్ కారుణ్య మాలతి హరిణి ఆలపించిన వేటూరు గీతం విన్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
1: పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల

చిత్రసీమలో చివరిగా విన్నారు బాబీ చిత్రం కోసం కార్తీక్ చిత్రాలపించిన శక్తి గీతం, మణిశర్మ సంగీతం. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు, వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థాగత యంత్రాంగాలు మరింత బలోపేతం చేయడం, పనితీరు విధానాలు క్రమబద్ధీకరించడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి చర్యలపై చర్చించినట్లు జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పౌరుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి ఘర్ ఘర్ తిరంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది. నెల 17 తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 2022 ప్రారంభమైన కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ప్రజాభాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఇవాళ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ నివాళులర్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మెడికల్ డివైజెస్ 2026 ఏఐఎన్ మెట్టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు అనే విజ్ఞాన పత్రాన్ని విడుదల చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటేనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కోయగూడెం OC3, JBR OC3 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని ABKMS BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గుగనుల

లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటేనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కోయగూడెం ఓసిత్రి, జేవీఆర్ ఓసిత్రి బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలని ఏబీకేఎంఎస్ బీఎంఎస్ సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే ఓసీటు డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు ఆషాఢ బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్తో పాటు పలువురు రాష్ట మంత్రులు అమ్మవారాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వర్షాలు, యాత్రా మార్గాల మరమ్మత్తు పనులు, రాబోయే రోజుల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందన్న సూచనల దృష్ట్యా పెహల్గాం బల్తాల్ మార్గాల్లో వార్షిక అమర్నాథ్ యాత్రను ఈవేళ నుంచి నిలిపిచేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 17:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి సమయం 8:03 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి దేశ అత్యున్నత ఎగ్జామ్ యూపీఎస్సీ 2026లో విజయం సాధించిన కట్టా ప్రత్యూషతో ప్రత్యేక సంభాషణ వింటారు. పరిచయకర్త మాంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంకి స్వాగతం. ఒకవైపు మహిళగా సామాజిక సవాళ్లు, మరోవైపు వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న పరిమితులు, వాటన్నిటినీ దాటుకుంటూ ముందుగా ఒక డాక్టర్గా, ఆ తర్వాత తన పట్టుదలతో దేశంలోనే అత్యున్నతమైన యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ప్రత్యూష మనతో ఉన్నారు. ఒక వైద్యురాలిగా, రేపటి బాధ్యతాయుధమైన అధికారిగా ఆమె అందించబోయే సేవలు, సాధించిన విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఆమెతో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి, ప్రోగ్రామ్కి స్వాగతం.
3: నమస్తే అండి, థ్యాంక్ యూ.
2: కంగ్రాచులేషన్స్ యూపీఎస్సీలో సెలెక్ట్ అయినందుకు.
3: థ్యాంక్స్ అండి.
2: ప్రత్యూష, మీ గురించి ఒకసారి చెప్తారా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు సివిల్స్ ఎందుకు రాయాలనుకున్నారు?
3: డాక్టర్ ప్రత్యూష అండి, హైదరాబాదే మాది నేటివ్. మా ఫ్యామిలీ, మదర్, ఫాదర్, సిస్టర్ డాక్టర్స్ అండి. నేను కూడా ఎంబీబీఎస్ చేశాను, అంటే మమ్మీ డాడీ డాక్టర్స్ కాబట్టి ఇంక ఇటు వచ్చేసాను. నాకు కూడా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ సర్వీస్ అనేది ఫ్యామిలీలో ముందు నుంచి ఉంది. కాకపోతే ఫైనల్ ఇయర్లో ఒక టైంలో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఏం చేయాలి లైఫ్లో, డాక్టర్గా ఉండాలా, ఇంకేదన్నా చేయాలా అన్నప్పుడు అనిపించింది, అందరు డాక్టర్స్ ఉన్నారు కదా ఫ్యామిలీలో, దీనికంటే బెటర్గా మనం ఇంకేం చేయగలం అని ఆలోచించినప్పుడు, డాక్టర్స్ అంటే ఓన్లీ హెల్త్ కేర్లో చేయగలరు, మనం ఇంకా అన్ని సెక్టార్స్లో చేయాలి అంటే, పైగా మా నాన్న కూడా రాస్తున్నారు సివిల్ సర్వీసెస్, ఒకప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, అలా అని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, ఇది సివిల్ సర్వీసెస్లో అలా ఉంటుంది, ఇంత చేయొచ్చు, చాలా మార్పు తీసుకొని రావచ్చు అనుకున్నప్పుడు అనుకున్నాను సివిల్ సర్వీసెస్ రాద్దాము అని. ఇంకా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండ్ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో అది నా బ్యాక్గ్రౌండ్. అండ్ మీన్ వైల్ సివిల్ సర్వీసెస్లో రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ చూడటం వల్ల తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశాను, గ్రూప్ 1 క్లియర్ అయింది. ప్రస్తుతం అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను.
2: మీరు అన్నారు సివిల్ సర్వీస్ అనేది ఒక విస్తృతమైన పరిధి కల్పించే ఉద్యోగం అని, అయితే వాటికన్నిటికన్నా ముందు మీకు అసలు సివిల్ సర్వీస్ అనే ఆలోచన ఎలా వచ్చింది? ఒకవైపు డాక్టర్ చేస్తున్నారు అంటే ఆ డాక్టర్ లో మనకి ఇంకేమీ వేరే అంశాలు రావు మన మైండ్ లోకి, ప్రాబ్లీ 24 అవర్స్ మీరు డాక్టర్ గానే పనిచేస్తుంటారు. సో వాటన్నిటి నుంచి ఇక్కడి వైపు రావడానికి గలమైన బలమైన కారణం ఏంటి?
3: బలమైన కారణం అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకునేదాన్ని. డాక్టర్గా ఉన్నప్పుడు నిజంగానే నాకు అసలు ఇంకా వేరే ఆలోచనలు ఏవి రాలేదు. ఆ సిలబస్ చదువుకోవడం, మా కాలేజ్లో ఎగ్జామ్స్ ఎక్కువ ఉండేవి, దాని మీద గ్రేడింగ్ ఉండేది, సో అది చాలా డిఫికల్ట్ ఉండేది. నేను ఫైనల్ ఇయర్ వరకు అసలు ఆలోచించలేదు, నేను బ్లైండ్గా ఇంకా ఇదే లైఫ్ అన్నట్టు ప్రొసీడ్ అయ్యాను. బట్ ఒక స్టేజ్లో నాకు మా మదర్ని, ఫాదర్ని చూసినప్పుడు అనిపించింది, వీళ్ళు హెల్త్ కేర్ కంటే ఏం చేయగలుగుతున్నారు. అంటే మా ఫాదర్కి ఒకప్పుడు ఎన్జిఓ ఉండేది, ఆ ఎన్జిఓ కూడా హెల్త్ బేస్డే, సెక్స్ వర్కర్స్కి డిజీజెస్ రాకుండా అవేర్నెస్ చేయటం, వాళ్ళని వ్యాక్సినేట్ చేయడం, ఇవి చేసేవాళ్ళు. హెల్త్ కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో, పావర్టీలో మనం ఏది చేయలేకపోతున్నాం ఎక్సెప్ట్ ఫర్ హెల్త్ అని నాకు అనిపించినప్పుడు, సరే ఒకవేళ డాక్టర్ కాకపోతే, ఇంట్లో రోజు చూస్తూనే ఉంటాను మమ్మీని, డాడీని, అక్క కూడా ఎంబీబీఎస్ చేసింది, తర్వాత ఎండీ జాయిన్ అయింది జనరల్ మెడిసిన్, వీళ్ళందరూ ఇదే చేస్తున్నారు, మనం ఇంకేది డిఫరెంట్గా చేయగలమని ఆలోచించినప్పుడు, ఆల్రెడీ నేను కొన్ని సివిల్ సర్వీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళ మీట్స్ అటెండ్ అయి ఉన్నాను, అండ్ మా ఫాదర్కి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి, ఎస్పీ నుంచి. సో ఆ ఫోటోలు ఇంట్లో ఉండేవి, ఆ ఫోటోలు చూసిన

0: చూసినప్పుడు వీళ్ళు ఏదో చాలా పెద్ద లెవెల్ లో చేస్తున్నారు అని అనిపించింది. నా ఇంటర్న్షిప్ లో నేను గట్టిగా డిసైడ్ అయ్యాను దట్ డాక్టర్ ఫీల్డ్ అనే దాంట్లో నేను ముందుకెళ్ళను, నేను ఇంకా ఏదో డిఫరెంట్ గా నా బేసిక్ నేచరే కొంచెం డిఫరెంట్ గా చేయటం. సో ఆ డిఫరెంట్ గా ఏం చేయాలి అంటే సివిల్ సర్వీసెస్ అనుకోని, ఇంకా ఆల్రెడీ నాకు కొంచెం ఐడియా ఉంది దీని మీద, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్డ్ గా నేను ఇంకా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి అని. ఇంటర్న్షిప్ వరకు చాలా హెక్టిక్ ఉండేది నాది. ఇంటర్న్షిప్ మార్చ్ 26 రోజు అయిపోయింది, నేను మార్చ్ 27 నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.
1: ప్రిపరేషన్ అనేది సివిల్స్ అంత ఈజీ కాదు, డాక్టర్ కన్నా ఇంకా యూ హావ్ టు పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో మీరు సివిల్స్ ప్రిపరేషన్ ఎలా జరిగింది? ఓవైపు మీరు డాక్టర్గా చదివారు, తర్వాత సివిల్స్ వైపు వచ్చారు, సో ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంది మీకు, అండ్ మీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీరు ఎంత కష్టపడ్డారు దీంట్లో?
0: ట్రాన్సిషన్ మాత్రం తప్పకుండా స్మూత్ అని అయితే చెప్పను. ఎందుకు అంటే నేను చదివింది సైన్స్, ఇది సోషల్ సైన్స్. సైన్స్ లో కళ్ళ ముందు అన్ని కనపడతా ఉంటాయి. ఒకవేళ చెయ్యి నొప్పి అంటే ఎందుకు ఈ మజిల్లో పెయిన్ ఉంది, అది మేము కెడవర్ లో చూసేసుంటాం ఆ మజిల్ ఎక్కడుంది. ఈ సోషల్లో అన్ని ఊహించుకోవాలి, అలా ఉంటుందంట, ఇలా చేస్తారంట. ఇది హైపోథెటికల్ సబ్జెక్ట్, అంటే మనకు అన్ని కళ్ళ ముందు కనపడవు, ఊహించుకోవాలి. అంటే అలా అని సైంటిఫిక్ బేసిస్ లేదనట్లేదు, కానీ మనం చూడలేము. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఉంది, ఆంథ్రోపాలజీలో ఆ ట్రైబల్ సొసైటీలో అలా ఉంటుందంట, అది మనకు తెలీదు ఉందో లేదో, కానీ వీళ్ళు చెప్పారు మనం నమ్మాలి. అది ఒక ట్రాన్సిషన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మెడిసిన్ చదివిన నాకు పార్లమెంట్, ప్రెసిడెంట్, గవర్నర్, స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్ ఇవన్నీ అనేసరికి చాలా డిఫికల్ట్ అయింది. ఇట్ వాజ్ రియలీ నాట్ ఈజీ ఫర్ మీ. సరే అని ఇంకా ఒకటి, బీయింగ్ అ డాక్టర్ నాకు ఏ రకంగా ఉపయోగపడింది సివిల్ సర్వీసెస్ లో అంటే మాత్రం ఎక్కువసేపు కూర్చొని చదవడానికి అలవాటు అవుతుంది ఎంబీబీఎస్ లో, మాకు ఎక్కువ గంటలు కూర్చుంటాం. సో అది నాకు ఇక్కడ హెల్ప్ అయింది. కానీ ట్రాన్సిషన్ ఈజీగా లేదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ సీసాట్ నాకు చాలా పెద్ద హర్డిల్ అయిపోయింది. బయాలజీ బ్యాక్గ్రౌండ్, నేను చిన్నప్పటి నుంచి లిటిల్ వీక్ ఇన్ మ్యాథ్, సో దాని వల్ల నాకు 3 అటెంప్ట్స్ లో సీసాట్ అయిపోయింది. ప్రిలిమ్స్ లో జిఎస్ పేపర్ సీసాట్ పేపర్ లో 3 అటెంప్ట్స్ లో సీసాట్ అయిపోయింది నాది. 2 సార్లు ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఆ 2 సార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒకసారి సర్వీస్ వచ్చింది. సో ట్రాన్సిషన్ వాజ్ రియలీ నాట్ ఈజీ, చాలా కష్టంగానే ఉండింది. కాకపోతే ఎక్కువసేపు కూర్చొని చదవటం వల్ల, నేను ఎలా అంటే వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని. ఏదైనా మనం చదువుతుంటే అర్థం కాకపోతే ఎవరన్నా చెప్తే అర్థం అవుతుంది కదా అని యూట్యూబ్ లో వీడియోస్ వెతుక్కొని చూస్తుండేదాన్ని. బట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి రావటం మాత్రం కష్టమే అయింది.
1: మీరు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇంకో అంశం కూడా మనకు ఉంటుంది. నార్మల్గా మహిళ అంటే చిన్న చూపు ఉండడం, లేకపోతే ఫెయిర్ సెక్స్ అనడం వాళ్ళని, లేకపోతే ఇంకేదో అనడం జరుగుతుంది. సో సివిల్స్ అనేది చాలా కష్టమైన అంశము, మీరు తన్ మన్ ధన్సి అంటే అన్నీ మీరు పెట్టాల్సింది దాంట్లో. సో మహిళగా మీకు సామాజికంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు?
0: అంటే ఇక్కడ క్రెడిట్ మా పేరెంట్స్కి ఇవ్వాలండి. మా పేరెంట్స్ అసలు ఎప్పుడు కూడా నువ్వు ఒక మహిళవి, ఇది చేయొద్దు అది చేయొద్దు అని నన్ను ఆపింది లేదు. వాళ్ళు ఎప్పుడైనా నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను అంటే సరే చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం. అండ్ వాళ్ళు బయట కూడా చెప్పలేదు మా అమ్మాయి సివిల్స్ రాస్తుందని, ఎందుకంటే అది అన్నెసెసరీ ప్రెషర్ అయిపోతుంది. ప్రతిసారి చుట్టాలు ఫోన్ చేసి అయిందా అవ్వలేదా అంటుంటారు అని చెప్పలేదు. సో ఆ రకంగా సవాల్ అయితే అవ్వలేదు, కానీ నాకు మానసికంగా, అండ్ నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగేవాళ్ళు అండి, ఏం చేస్తున్నావు, ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఏం చేస్తావు, పెళ్లి ఎప్పుడమ్మనేది. నాకు ఎలా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత చదవటం కొంచెం కష్టమే కదా, ముందే చదివేసుకొని తర్వాత లైఫ్ చూసుకుందాము అన్నట్టు ఉండేది. సో సవాళ్ళు అంటే మాత్రం పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. సివిల్స్ రాస్తున్నాను అని చెప్పుంటే ఒకలాగా ఉండేది, అయిందా అవ్వలేదా అని అడిగేవాళ్ళు. నేను ఏం చేస్తున్నాను జనాలకు అర్థం కానప్పుడు ఏం చేస్తున్నావు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగేవాళ్ళు. సామాజికంగా అంటే నాకు ఈ పెళ్లి ప్రెషర్ అయితే ఇంట్లో లేదు. కాకపోతే ఏం చేస్తున్నావు, ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎవరూ ప్రెషర్ పెట్టక్కర్లేదండి, మన ప్రెషర్ మనకే ఉంటుంది. అంటే మన తోటోళ్ళు, నాతో పాటు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ, మా అక్క కలీగ్స్, నా కలీగ్స్ అందరూ సెటిల్ అయిపోతున్నారు, సూపర్ స్పెషాలిటీలు చేస్తున్నారు అన్నప్పుడు నాది నేనే ప్రెషరైజ్ ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఇంట్లో కూడా ఎవరేమనేవాళ్ళు కాదు, ఎందుకంటే మా నాన్న రాస్తున్నారు కదా, ఆయనకు తెలుసు టైం పడుతుంది ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి అని. సో నాది నేను అనుకునేదాన్ని, అరే అందరిది అవుతుంది, నాది అవ్వట్లేదు, నేనేం చేస్తున్నాను అని. సో ఫార్ అయితే ఇవి నేను ఛాలెంజెస్ ఫేస్ చేసింది.
1: మీరు 4 సార్లు ప్రిపేర్ అయ్యారు అన్నారు ఎగ్జామ్ కి, 2 సార్లు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళారు. సో ఈ ఫెయిల్యూర్స్ గానీ వైఫల్యాలు గానీ దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు?
0: యూపీఎస్సీలో ఫెయిల్యూర్ అనేది ఎందుకు చాలా కష్టం అంటే, అది దగ్గరికి వెళ్ళి క్లియర్ చేయకపోయినా, ఇంటర్వ్యూ అవ్వకపోయినా, ప్రిలిమ్స్ పోయినా బాధ ఎక్కువ ఎందుకు ఉంటది అంటే, ఎగ్జామ్ సైకిల్ ఇంకో 1 ఇయర్ ఉంటది, ఆ 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ పోయింది అంటే ఒక మోటివేషన్ ఉంటది, ఆ మోటివేషన్ 12 మంత్స్ క్యారీ చేయగలిగినప్పుడే మనం ఎగ్జామ్ క్లియర్ చేస్తాం. అది చాలా కష్టం. అదే లెవెల్ ఆఫ్ మోటివేషన్ 12 మంత్స్ క్యారీ చేయలేము, 3 నెలలు క్యారీ అవుతుంది మాక్సిమం, నెక్స్ట్ 9 మంత్స్ కష్టం అవుతుంది. సో అదొక ప్రాబ్లం. అండ్ సెకండ్ థింగ్, ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేశాను అంటే, నేను మాత్రం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలా బాధపడేదాన్ని, చాలా అంటే చాలా. ఎందుకంటే పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ రానప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ నాకు ఎలా పోయేది అంటే 1 మార్క్ 1 క్వశ్చన్ తోటే పోయేది, అది కూడా సీసాట్. 66.6 అంటే నాకు 66 వచ్చేది, 65 వచ్చేది, దానికోసం నేను ఒక 1 ఇయర్ మళ్ళీ కూర్చోవాల్సి వచ్చేది.

0: సో అప్పుడు ఎలా అంటే నేను చాలా బాధపడేదాన్ని, కానీ బాధపడటం మాత్రం ఒక 2 3 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన వెరీ నెక్స్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పోయింది. అది చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ దాకెళ్ళి మళ్ళీ ప్రిలిమ్స్ పోవటం, అసలు అక్కడ దాకెళ్ళి అవ్వకపోవటమే పెయిన్ఫుల్. రిజల్ట్ వచ్చిన 3 రోజుల్లో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ ప్రిలిమ్స్ కూడా పోతే ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నాకు ఎస్పెషల్లీ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారని చెప్పాలి. నాకు నా అచీవ్మెంట్స్ గుర్తు చేసేవాళ్ళు, నన్ను నేను సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నప్పుడు, అంటే నాకేం రాదా, నాకేం తెలీదా, నేనేం చేయలేనా అని నేను అనుకునేదాన్ని. ఎందుకంటే అది డినై చేయలేమండి, ప్రతి మనిషి లైఫ్లో ఆ ఫేజ్ వస్తుంది, మనం ఏం చేయలేమా, మనకు చేత కాదా అని. అంత డార్క్ ఫేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉండాలి. అందుకనే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని, మనకి ఫ్యామిలీ యాజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కొంతమంది అనొచ్చు ఫ్యామిలీ వల్ల అది అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఛాలెంజెస్ ఉంటాయి, లేకపోతే మనకి ఫ్యామిలీలో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తారు అని. బట్ అలాంటి టైంలో మా అక్క, మా మదర్, మా ఫాదర్ దే రిపీటెడ్లీ టోల్డ్ మీ దట్ నీకు డిస్టింక్షన్ వచ్చింది మెడిసిన్లో, నువ్వు యు ఆర్ అన్ అచీవర్, నీది ప్రతిసారి జిఎస్ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, సీసాట్ పోతుంది. అంటే ఫస్ట్ అటెంప్ట్ నుంచి జిఎస్ ప్రిలిమ్స్ అబవ్ జనరల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వటం అంటే నువ్వు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, ఇంత కష్టపడుతున్నప్పుడు ఫలితం వస్తుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేను గివప్ చేసే మెంటాలిటీ కాదండి నాది, నేను వదిలేయను. నేను చెప్తా, ఇప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు మా డాడీకి చెప్పేదాన్ని, నేను రాయను డాడీ, అయిపోయింది ఇంకా నేను రాయను అని. బట్ వాళ్ళు కూడా ఫోర్స్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి తెలుసు వారం తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ బుక్కులు పట్టుకొని కూర్చుంటది అని. సో ఆ మెంటాలిటీ నాది, ఒకటి పోయింది అంటే ఎందుకు పోయింది, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మా నాన్న నెరవేర్చుకోలేని కలగా స్టార్ట్ చేసిన ఎగ్జామ్, 2 ఫెయిల్యూర్స్ తర్వాత నా కలగ మారింది, ఇది నాన్న కోసం కాదు నా కోసం, నేను క్లియర్ చేసుకోవాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ ఐఎమ్ వర్త్ సంథింగ్.
1: ఈ సంవత్సరం మీరు సివిల్స్ క్లియర్ చేశారు, సో మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, మీ స్ట్రాటజీ ఏముంది ఈసారి?
0: నేను ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. అంటే మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ కదా, మెడికల్ సైన్సెస్ తీసుకోవచ్చు అనేది ఒక క్వశ్చన్. నేను మెడికల్ సైన్సెస్ చూసినప్పుడు మా ఫాదర్ కూడా రాస్తున్నారు కాబట్టి మా డాడీ క్లియర్గా చెప్పారు, 13 సబ్జెక్టులు ఉంటాయి అందులో, కొంచెం కష్టంగానే ఉంటుంది, స్టిల్ తీసుకుంటాను అంటే తీసుకు. 13 సబ్జెక్ట్స్ మేము ఆ 5.5 ఇయర్స్ చదివినవి, మళ్ళీ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో 13 సబ్జెక్ట్స్ ఉంటాయి మెడిసిన్ పేపర్లో, అది నువ్వు చదవగలను చేయగలను అంటే చెయ్యి, లేదు అంటే ఆంథ్రోపాలజీ ఈజ్ అ వెల్ డూయింగ్ సబ్జెక్ట్, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40-50% నీకు మెడిసిన్ ఓవర్లాప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీకు పేపర్ 1 జిఎస్కి కూడా ఉపయోగపడుతుంది. ఈ సో ఫార్ ట్రెండింగ్లో ఆంథ్రోపాలజీ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ డూయింగ్ సబ్జెక్ట్స్. ఇది తీసుకుంటావా అది తీసుకుంటావా అన్నప్పుడు 13 సబ్జెక్ట్స్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అని చెప్పి నేను ఆంథ్రోపాలజీ స్టార్ట్ చేశాను. సో దాట్ ఈస్ హౌ ఐ టుక్ ఆంథ్రోపాలజీ యాజ్ అన్ ఆప్షనల్. నాకు ఈసారి 275 మార్క్స్ వచ్చినాయి ఆంథ్రోపాలజీలో. అండ్ స్ట్రాటజీ ఏముండింది అంటే, ఫస్ట్ టైం నేను రాసినప్పుడు మెయిన్స్ ఒకసారి రాశానని చెప్పాను కదా, దాట్ వాస్ మై సెకండ్ అటెంప్ట్. అప్పుడు నేను రాసినప్పుడు నాకు నేను కొంచెం కాన్ఫిడెన్స్ తేలి, నేను మెడిసిన్ కదా నేను ఎలాగో రాసిస్తాను నాకేం లేదు అని. అప్పుడు పేపర్ 1లో చాలా తక్కువ వచ్చినాను. అసలు ఆ స్కోర్ చూసుకున్న తర్వాత నాకు అనిపించింది నేను ఒక డాక్టర్నేనా, ఈ స్కోర్ రావచ్చా ఈ పేపర్లో అని. తర్వాత అర్థమైంది ఏంటంటే డాక్టర్ లాంగ్వేజ్లో ఆంథ్రోపాలజీ పేపర్ రాయకూడదు అని. సో దాన్ని నేను ఈసారి చాలా వర్క్ చేశాను ఆ పేపర్ మీద. నాకు ఈసారి ఆ పేపర్లో స్కోర్ 150 వచ్చింది, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. నాకు ఫస్ట్ టైం 91 వచ్చింది. కంటిన్యూస్గా నేను సబ్జెక్ట్లో టచ్తో ఉండటం వల్ల నాకు ఈసారి ఆంథ్రోపాలజీ పేపర్ అంత డిఫికల్ట్గా అనిపించలేదు. సో దిస్ వాజ్ మై స్ట్రాటజీ, అంటే వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాను, పేపర్ 1 ఇస్ మై వీక్ ఏరియా, పేపర్ 2లో డీసెంట్గానే వస్తుంది అని. పేపర్ 1 మీద కాన్సన్ట్రేట్ చేశాను, పేపర్ 1లో బాగా వచ్చింది, పేపర్ 2 నాకు ఎప్పుడు వచ్చేటట్టే వచ్చింది.
1: సో మీరు సివిల్స్ ఫస్ట్ టైం క్లియర్ చేయడంతో మీ ఫ్యామిలీ రియాక్షన్ గానీ ఫ్రెండ్స్ రియాక్షన్ గానీ ఎలా ఉంది, చాలా బ్రీఫ్గా?
0: మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ నేను క్లియర్ చేశాను అని. మా ఫాదర్, ఇట్ వాజ్ హిస్ డ్రీమ్, సో ఫాదర్ డెఫినెట్లీ హ్యాపీ. మమ్మీ డాడీ అక్క వాళ్ళు చూసారు నన్ను, దే హావ్ సీన్ మీ స్ట్రగుల్ ఫెయిల్ క్రై, ప్రతిసారి ఓడిపోయి మళ్ళీ ఏడ్చి మళ్ళీ నాది నేను కూర్చొని పికప్ చేసుకొని చదవటం. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ చాలా దగ్గర నుంచి చూసారు నా ఫెయిల్యూర్స్, ఎంత ఫేస్ చేశాను అన్నది. సో దే ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ హ్యాపీ, అండ్ అందరు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇంకొక అటెంప్ట్ ఇస్తాను అంటే అగైన్ మళ్ళీ వెరీ సపోర్టివ్, ఈసారి చేసేస్తావు డోంట్ వరీ, దిస్ టైం నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అని. దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ సపోర్టివ్.
1: సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఒక 5 అనుకోని, ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఏంటి?
0: ఫస్ట్ థింగ్ పేషెన్స్ అండి, చాలా ఓపిక కావాలి. ఎగ్జామ్ ఈ అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు అంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను అవ్వదు, ఓపిక ఉండాలి. సెకండ్ థింగ్ పర్సివరెన్స్, దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ పైకి లేచి నువ్వు ఒకటి చెయ్యాలి అనుకుంటే అది చెయ్యాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వేరే ఆప్షన్ ఇవ్వదు. ఎగ్జామ్ 2 ఏళ్ళు అయి ఉంటుంది గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ చేసేసి, వెనక్కి వెళ్తే ఎవరు జాబ్లు ఇవ్వరు, ఇటే చూసుకోవాలి, ముందుకెళ్ళి ఇక్కడే తేల్చుకోవాలి. థర్డ్ థింగ్ కన్సిస్టెన్సీ, రోజు చదవాలి. కన్సిస్టెన్సీ అంటే ఒక షెడ్యూల్ వేసుకొని దాన్ని 365 రోజులు ఫాలో అవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది, కానీ అది చేయగలగాలి. విరాట్ కోహ్లీ అంటారు కదా, మోస్ట్ బోరింగ్ థింగ్ రోజు చేయగలగటమే మీకు సక్సెస్ ఇస్తుంది. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ కాకుండా ఇంకా ఎగ్జామ్ విషయానికి స్పెసిఫిక్గా వస్తే స్మార్ట్ వర్క్

0: చాలా ఇంపార్టెంట్ అంటే కూర్చొని 10 గంటలు చదివాను నేను అంటే నడవదు. 10 గంటలు ఏం చదివావు అది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రాని టాపిక్ నువ్వు 10 గంటలు చదివితే ఉపయోగం లేదు కదా. ఏం వస్తుంది? ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేయాలి, క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి, యూపీఎస్సీ దేని మీద ఫోకస్ చేస్తుంది, దానికి ఏ టాపిక్స్ అంటే ఇష్టం. యూపీఎస్సీ కొన్ని టాపిక్స్ ఇష్టం ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్, ఎన్జిఓస్, వాటి మీద పక్కా క్వశ్చన్స్ వస్తాయి, డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్ లో. ఈ స్మార్ట్ వర్కింగ్ ఉండాలి, స్ట్రాటజీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు ఏది రాదు నేను దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, నాకు ఏది వచ్చు వచ్చు అని గ్రాంటెడ్ గా తీసుకోకుండా దాన్ని వచ్చిన లెవెల్లోనే పెట్టి రాని దాన్ని కూడా వచ్చిన లెవెల్లోకి తెచ్చుకోవాలి. సో ఇవి నేను చెప్పే 5 క్యారెక్టరిస్టిక్స్.
1: మహిళలు కేవలం విద్యా ఉద్యోగాలకి పరిమితం కాకుండా ఇప్పుడు నిర్ణయాధికారాల్లో కూడా వస్తున్నారు, అలాంటి పొజిషన్ లో కూడా వస్తున్నారు. సో సమాజంలో ఇలాంటి మార్పు మీరు గమనిస్తున్నారు, మీరు కూడా పార్ట్ ఆఫ్ ఫేస్ అంటామో దాంట్లో ఉన్నారు. సో మీరు దీన్ని ఎలా చూస్తారు, వచ్చే మార్పు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఇలాంటి మార్పు సమాజంలో చాలా అవసరము. విమెన్ ఉన్న ఫీల్డ్స్ లో సక్సెస్ ఎక్కువ వస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే విమెన్ ఆలోచించే విధానం వేరే ఉంటుంది, ఇన్స్టింక్ట్స్ వేరే ఉంటాయి. అంటే ప్రేమ, మృదు స్వభావం అంటాం కదా మనం, అవన్నిటితో ఇప్పుడు విమెన్ జ్యుడిషియరీలో ఇచ్చే తీర్పులు వేరేలాగుంటాయి, అడ్మినిస్ట్రేషన్ లో విమెన్ ఆలోచించే విధానం వేరే ఉంటుంది. అండ్ ఇది ఒక డైమెన్షన్ అయితే, ఇంకొక డైమెన్షన్ ఏంటి అంటే అది సమాజంలో ఈ వేరే విమెన్ ఆస్పైర్ చేస్తున్న ఆడవారికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి, మనం కూడా అలా చేయగలగాలి. అలా సమాజంలో అందరూ సమానమే అన్నప్పుడు ఒక వర్గాన్ని ఎందుకు మనం సెపరేట్ గా చూడాలి? అందరూ ఎదిగినప్పుడు ఓకే, మేల్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఫీమేల్ పర్స్పెక్టివ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ లో అన్నప్పుడు ఐ థింక్ ఈ మార్పు చాలా అవసరం. అండ్ విమెన్ అడ్మినిస్ట్రేషన్ లోకి రావాలి కూడా. అండ్ మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ కూడా కింద రాస్తుంది అప్లికేషన్ ఫామ్ లో, వి ఎంకరేజ్ విమెన్ క్యాండిడేట్స్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ అని. అందుకని విమెన్ అడ్మినిస్ట్రేషన్ లోకి రావడం నిజంగా ఇంపార్టెంట్.
1: అలానే నిరుపేద కుటుంబాలు గానీ లేదా వెనుకబడిన వర్గాలకి, మహిళలకి సివిల్స్ ఇంకా కఠినమైంది. అర్బన్ సెంటర్స్ లో తీసుకుంటే కొద్దిగా వెల్ టు డూ ఫ్యామిలీలో వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది ఏం చేయాలి ఏం చేయదు, ఒక క్లారిటీ ఉంటుంది. ఇలాంటి వర్గాలు ఏవైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం గానీ లేదా ఫైనాన్షియలీ నాట్ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి రావడం గానీ, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి, అండ్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి?
0: వాళ్ళు యూజువల్ గా ఫేస్ చేసే ఇష్యూస్ ఎగ్జామ్ స్ట్రాటజీ చేసుకోలేకపోవడం, ప్రాపర్ గా స్ట్రాటజీ చేసుకోలేకపోవడం, ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోలేకపోవడం. అండ్ కొన్నిసార్లు మనకి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ వొకాబ్యులరీ కానీ ప్రాబ్లం అవుతుంది, ప్రిలిమ్స్ పేపర్లో క్వశ్చన్స్ అర్థం కావు అన్నప్పుడు వాళ్ళ వీక్నెస్ వాళ్ళు తెలుసుకోవటం అనేది అంత ఈజీ కాదు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు రిసోర్సెస్ ఎవరికి తక్కువ లేవు, అది అర్బన్ ఏరియాస్లో ఉన్నా రూరల్ ఏరియాస్లో. మీరు చూస్తే యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్లో వచ్చే నేమ్స్లో రూరల్ ఏరియాస్ వెరీ బ్యాక్వర్డ్. దీంట్లోంచి లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2024 రిజల్ట్లో ఒక షెఫర్డ్ గొర్రెలు కాసుకునే ఆయన కూర్చొని చదువుకొని ఐపీఎస్ తెచ్చుకున్నాడు. సో ఎలా చదువుకున్నాడు అంటే ఇంటర్నెట్, మనకి ఇంటర్నెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒకవేళ స్ట్రాటజీ అర్థం కావట్లేదంటే ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఉంది, క్లాడ్ ఉంది, అవి వాడండి. మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ యాక్సెస్ టు రిసోర్సెస్ కాకూడదు, యాక్సెస్ టు రిసోర్సెస్ అవ్వకూడదు, స్ట్రాటజీ చేసుకోలేక అవ్వకూడదు, ఈ రెండు ఛాలెంజెస్ అయితే ఉండకూడదు. అవి కాకుండా వేరే ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, లేకపోతే ఫినాన్షియల్ గా సపోర్ట్ లేకపోవడము, ఇవి ఉంటాయి యూజువలీ. ఈ రెండు ఛాలెంజెస్ అంటే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అంటే మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ చేయాలి అనుకున్నది చేయాలి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఈజీ కాదు, అది తెలిసే వస్తారు అందరూ. ఈజీ కాదు క్లియర్ చేయడం అని అనుకోని వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగటం ఈజ్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకు.
1: అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు గానీ లేదా ఆస్పిరెంట్స్ గానీ ఇన్ కంపారిజన్ టు అర్బన్ సెంటర్స్ లో ఉన్న పిల్లలతో మనం కంపేర్ చేస్తే వాళ్ళ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. మనకు సైంటిఫిక్ స్టడీస్ అన్ని లేతే లేటెస్ట్ అప్డేట్స్, టెక్నాలజీ అప్డేట్స్ అన్ని మనకి ఇంగ్లీష్ లోనే ఉంటుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు ప్రాబ్లీ నాన్ ఇంగ్లీష్ మీడియం లో చదవడం, నేటివ్ మీడియం లో చదవడం వల్ల వాళ్ళ ఎక్స్పోజర్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు తమను తమ అప్డేట్ చేసుకోవడము లేదా ఎలాంటి స్ట్రాటజీ పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఒకవేళ నిజంగా భాష అనేది బ్యారియర్ అయితే ప్రిలిమ్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఇవ్వాల్సింది ఉంటుంది, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ తెలుగులో ఇవ్వచ్చు. తెలుగు మీడియం లో ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. భాష కాకుండా టెక్నాలజీ అప్డేట్స్ అంటే మాత్రం ఒక్క స్మార్ట్ డివైస్ అయితే దగ్గర ఉండాలండి. అది ఏది అప్పు చేసుకొనుక్కుంటారో ఏం చేసుకొనుక్కుంటారో గానీ అది ఉంటే మనం మిగతా వాళ్లతో వెనకబడి ఉండం. అండ్ ఇంటర్నెట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఏం చదివేయట్లేదు, బేసిక్ ఏ చదువుతున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే ఏదో క్లాస్ లో కూర్చోబెట్టి, ఏసీ క్లాస్ రూమ్స్ లో కూర్చోబెట్టి చెప్తున్నారు. బట్ నేను అంటే ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను కూడా ఇంట్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను కేవలం నా ఐపాడ్, నా నోట్స్, ఏదున్నా గూగుల్లో లో సెర్చ్ చేసేదాన్ని దొరికింది లేదు. అప్పట్లో ఇంకా చాట్ జీపీటీ కూడా లేదు, రీసెంట్ గా ఫేమస్ అయింది. ఈ క్లియర్ అయిన అటెంప్ట్ లో చాట్ జీపీటీని చాలా ఎక్కువ వాడాను. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని చెప్పమంటే ఎవరు చెప్పరు మనకి. నువ్వు ఒక 5th క్లాస్ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయని ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని నేను చాట్ జీపీటీకి. అది మరి

0: చిన్న పిల్లలకి అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేది. సో టెక్నాలజీ లేదు అంటే స్మార్ట్ డివైస్ అయితే ఒకటి కావాలి, అది ప్లస్ మీ విల్ ఉంటే మాత్రం దేర్ ఇస్ నో లిమిట్ అండి, స్కై ఇస్ ద లిమిట్.
1: వెనుకబడిన వర్గాలు మహిళా సాధికారత కోసం మీరు ఒక అధికారిగా లేకపోతే ఒక సివిల్స్ క్లియర్ చేసిన పర్సన్ గా వీళ్ళ గురించి ఎలాంటి మార్పులు వస్తే సమాజంలో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఫస్ట్ థింగ్, బ్యాక్వర్డ్ విమెన్ అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి. వేరే స్పియర్స్ లో మొబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ అంటే అందరు అన్నట్టు ఓవర్ నైట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, చాలా రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో, మనకు ఒక ఇమేజ్ ఉంటుంది సొసైటీలో. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్, ఎడ్యుకేషన్ ఏదన్నా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది. ఇది ఇది చదువుకుంటే నాకంటూ నా కాళ్ళ మీద నేను నిలబడగలను. సో ఇది అల్టిమేట్ గా మనకు ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కూడా లీడ్ చేస్తుంది. ఫినాన్షియలీ మీ కాళ్ళ మీద మేము నిలబడగలగాలి. అది ఎందుకు అంటే మన ఇండిపెండెన్స్ మనకున్నప్పుడే మన వాయిస్ అవతలోడు వింటాడు. అది మనకి మ్యారేజ్ సిస్టమ్ లో కానీ లేకపోతే సొసైటీలో కానీ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. విమెన్ తన వాయిస్ తను పుట్అవుట్ చేయాలి సమాజంలో అంటే మాత్రం తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇది కాకుండా నాకు అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ ఈజ్ విమెన్ సేఫ్టీ ఎవ్రీవేర్ ఎవ్రీ ప్లేస్, అది రూరల్ అయినా అర్బన్ అయినా విమెన్ కి సేఫ్గా ఉండాలి. అండ్ దానికి గవర్నమెంట్ చేస్తుంది, చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం విమెన్ తమను తమ కాపాడుకోగలగాలి. అది ఏ రకంగా అయినా, అది ఎడ్యుకేషన్ త్రూ అయినా ఎంపవర్మెంట్ త్రూ అయినా విమెన్ సేఫ్టీ ఎస్పెషల్లీ కమ్స్ త్రూ అమ్మాయిలకు అవేర్నెస్ ఉండాలి. ఏ టైంలో ఎక్కడ ఎందుకు సేఫ్టీ లేదు అనేది విమెన్ కి తెలిస్తే విమెన్ విల్ ఆటోమేటికలీ బీ ఇన్ అ సేఫ్ పొజిషన్.
1: అంబేద్కర్ గారు అంటారు మీరు ఎదిగినప్పుడు సొసైటీకి యూ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ అని అంటారు. మీ దృష్టిలో అంబేద్కర్ గారు ఆ స్టేట్మెంట్ ని మీరు ఎలా చూస్తారు అండ్ అందులో మీరు ఇంప్లిమెంట్ చేసేది ఏమన్నా ఉందా?
0: గివ్ బ్యాక్ టు ద సొసైటీ, ఇది నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పున్నాను. నాకు ఈ స్టేట్మెంట్ పర్టికులర్లీ ఎలా అనిపిస్తుంది అంటే, నేనైతే పర్టికులర్లీ ఒకటి వెరీ స్ట్రాంగ్ గా నమ్ముతాను, ఐ ఆమ్ బికాస్ హీ వాజ్. ఆయన ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానండి. ఆయన లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఈ పొజిషన్ లో కూర్చొని పాడ్కాస్ట్ చేసేదాను కదా, నాకు తెలీదు. సో ఆయన ఇచ్చారు సొసైటీకి, ఆయన ఎంతో ఫేస్ చేసినా కూడా ఆయన ఇవ్వగలిగారు. అంత మనం ఫేస్ చేయట్లేదు కదా, తిరిగి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. మనలాగా ఇంకొకళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కానీ మన వాళ్ళకు హెల్ప్ చేసే పొజిషన్ లో మనం ఉన్నాము అన్నప్పుడు ఏమీ ఆశించకుండా ఇవ్వగలగాలి. అది నాకు ఆ స్టేట్మెంట్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ టుడే నేను నాకు ఎవరైనా ఆంథ్రోపాలజీ గైడెన్స్ ఇవ్వండి, లేకపోతే మేడం నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, నాకు ఆన్సర్ రైటింగ్ రావట్లేదు, స్ట్రాటజీ చేసుకోవడం రావట్లేదు, ఏదన్నా ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్, ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ ఇన్ ఎనీ ఫార్మ్. నాకు ఏ సర్వీస్ వచ్చినా కూడా నాకు ఏ సర్వీస్ వచ్చినా ఐ విల్ గివ్ మై బెస్ట్ అండి. ఐ కెన్ బీ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద సర్వీస్ బికాస్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ పబ్లిక్ సర్వీస్. ఇది కంప్లీట్ గా సొసైటీకి వెనక్కి ఇవ్వటమే. చెప్పాలి అంటే మనం సొసైటీకి పబ్లిక్ సర్వీస్ చేయాలి అనుకుంటున్నప్పుడు నన్ను ఈ పొజిషన్ లో పెట్టినందుకు నాకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ.
1: ప్రత్యూష గారు సివిల్ సర్వీస్ క్లియర్ చేశారు, ఆవిడ ఎన్నో అంశాలు మనతో పంచుకున్నారు, ఈ అంశాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ప్రత్యూష గారు.
0: థ్యాంక్ యూ అండి.
1: మరో వారం మరో అతిథితో ఇదే కార్యక్రమంలో మరోసారి కలుసుకుందాం. అంతవరకు నమస్తే.
2: ఇంతవరకు మీరు దేశ అత్యున్నత ఎగ్జామ్ యూపీఎస్సీ 2026లో విజయం సాధించిన కట్టా ప్రత్యూషతో ప్రత్యేక సంభాషణ విన్నారు. పరిచయకర్త మాంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: రేపటి ప్రసారంలో ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. అందించేవారు శ్రీ జి సాయన్న. రేపు ఉదయం 7 గంటలకు ప్రసారమవుతుంది. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా శ్రీ వివి గిరి జన్మదినోత్సవ విశేషాలు, ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు రేపటి రోజు 7:15 ఉదయ తరంగిణిలో ప్రసారమవుతాయి.

రేపు ఉదయం 9:30 ఆంగ్ల కార్యక్రమంలో ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ అండ్ చేంజింగ్ డెమోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ ఈ అంశం గురించి సత్య పాముల గారితో నిహారా కానెడి గారి సంభాషణ ఉంటుంది ఆంగ్లంలో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం వినండి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీరు విన్న పాట లెనిన్ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ ఆలపించిన భాస్కర భట్ల రవికుమార్ గీతం అది. ఇప్పుడు వినండి. జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో హరిచరణ ఆలపించిన చంద్రబోస్ గీతం శ్రీనివాస మంగాపురం చిత్రం నుండి.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఫాలోడ్ బై అడ్వాన్స్డ్ ట్యుటిలేజ్ అండర్ విదుషి శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి ఆఫ్ ద రినౌండ్ విష్ణుభట్ల సిస్టర్స్ అండ్ ఫర్దర్ అడ్వాన్స్డ్ గైడెన్స్ ఫ్రమ్ విద్వాన్ శ్రీ ఢీ రాఘవాచారి ఆఫ్ ద ఇల్లుస్ట్రస్ హైదరాబాద్ బ్రదర్స్ ఏ చైల్డ్ ప్రాడజీ హూ ప్రెజెంటెడ్ హర్ మేడన్ కన్సర్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6. షీ వాజ్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ బాలరత్న టైటిల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షీ ఈజ్ ఎ రెసిపియంట్ ఆఫ్ ద సీనియర్ స్కాలర్షిప్ ఇన్ కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ అవార్డెడ్ బై ద CCRT.

0: బికమింగ్ ఎ సెకండ్ జనరేషన్ ఆకాశవాణి నేషనల్ ప్రైజ్ విన్నర్, షీ హాజ్ పర్ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఎట్ ఎమినెంట్ సభాస్, ప్రెస్టీజియస్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ లీడింగ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా. షీ హోల్డ్స్ డిప్లొమా ఇన్ కర్ణాటిక్ వోకల్ అండ్ వయోలిన్, అన్ ఎంఏ ఇన్ మ్యూజిక్ అండ్ అన్ ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్.
1: ఆజ్ రాత్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాథ్ సంగత్ కర్నే వాలే కలాకార్ హై వయోలిన్ పర్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం పర్ విద్వాన్ పీర్వలి జయ భాస్కర్ ఔర్ ఘటం పర్ శ్రీ ఎం చంద్రకాంత్.
0: ఇన్ టునైట్స్ బ్రాడ్కాస్ట్ శ్రీమతి సాత్వికా మోహన్ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఓ రాజశేఖర్, ఆన్ మృదంగం బై విద్వాన్ పేరవల్లి జయభాస్కర్ అండ్ ఆన్ ఘటం బై శ్రీ ఎం చంద్రకాంత్.
1: శ్రీమతి సాత్వికా మోహన్ అప్నే గాయన్ కా ఆరంభ త్యాగరాజ్ కి ఏక్ కృతి సే కర్ రహీ హై జో రాగ్ హంసధ్ ధ్వని తథా ఆది తాల్ మే నిబద్ధ హై.
0: శ్రీమతి సాత్వికా మోహన్ బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ ద రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాల్.

0: sheets are filed within 90 days. An expert committee comprising representatives from the Indian Institute of Technology, Indian School of Mines Dhanbad, Indian Institute of Management Ranchi and XLRI will also be constituted to recommend reforms in the examination system. However, no agreement was reached on the students' demands for cancellation of the JSSC CGL examination and a CBI probe. The students said their agitation would continue. The Ministry of Housing and Urban Affairs has said that over 1 crore 25 lakh houses have been sanctioned so far under the Pradhan Mantri Awas Yojana Urban, that is PMAYU and PMAYU 2.0. Of these, more than 1 crore houses have been completed and handed over to beneficiaries across the country, with around 1 crore of the houses allocated to women. The government has extended the tenure of Director of Enforcement Directorate Rahul Naveen by 1 year, from 13th of this month to 13th of August next year. The extension in service will continue beyond his scheduled retirement on the 31st of July 2027. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: ఉదయం 6:10 భావన కార్యక్రమంలో విచక్షణ జ్ఞానం, చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి రేపు ఉదయం 6:15. పొలం పనులు 6:35. ఇందులో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు వివరాల గురించి వివరాలు ప్రసారమవుతాయి. ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న రేపు ఉదయం 7:00. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ వివి గిరి జన్మదినోత్సవ విశేషాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8:30. ఇందులో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 ఆంగ్ల కార్యక్రమంలో ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ అండ్ చేంజింగ్ డెమోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్, ఈ అంశం గురించి సత్య పాముల గారితో నిహార కానెటి గారి సంభాషణ ఆంగ్లంలో ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ సంతోష్ కుమార్ జోషి, విద్యార్థి పి శ్రీనివాస్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం రేపు ఉదయం 11:30 ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ జె వంశీధర్ గారి సంతూర్ వాదన ప్రసారమవుతుంది. వాద్య సహకారం తబలాపై శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒంటిగంట 20:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దోషేషు కాళి శ్రీమతి ఆకెళ్ల వెంకటల సుబ్బలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇందులో సాహిత్య సరిత అవధూత్ కులకర్ణి గారిచ్చే పద్యపఠనం రసగ్రహణం ఉంటుంది. ఆ తర్వాత భక్తి గీతాలు ప్రసారమవుతాయి. సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సత్యవర్మ నాటకం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. వ్యవసాయ సూచనలు 6:50. ఇందులో వానాకాలంలో కంది పంట సాగు గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞానం శీర్షికన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఇందులో ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్స్ ప్రత్యక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు.

విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:14 దాటి 3 సెకండ్లు అయింది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.